ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 11వ రోజు, 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం, సమయం 5:53 దాటి 42 సెకండ్లు. శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో ఆరోపణ గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు. 7 రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. ఉదయ తరంగిణి 7:15, ఇందులో వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా కొన్ని వివరాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్స్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం ఉంటారు పత్రికర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రమణి శ్రీ ఎన్ఎస్ శ్రీనివాస్ గారు.

వేణుగాన వాద్యం. 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో పి మేఘన సాయిశ్రీ గారి గాత్రం వింటారు. వయలిన్ శ్రీ బి సాయి భార్గవ్, మృదంగ సహకారం శ్రీ వి కాళీప్రసాద్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అమ్జాద్ అలీ ఖాన్ గారి సరోద్ వాద్యం. 12:10 యువాణి తెలుగు కార్యక్రమాలు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం వింటారు. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయస్త కార్యక్రమాలు. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ దీకొండ మనోజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనువైన పంటల సాగు గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం నాటిక ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చర్చా కా విషయ హై ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: areas, including the timely implementation of water infrastructure projects, Jal Sanchay Jan Bhagidari, Catch the Rain, Drinking Water Source Sustainability and Jal Jeevan Mission 2.0. Union Commerce and Industry Minister Piyush Goyal chaired a roundtable in New Delhi on ease of doing business aimed at scaling India's data center ecosystem. In a social media post yesterday, he stated that the roundtable featured excellent discussions with key stakeholders, including data centers, hyperscalers, cloud providers, power producers and equipment suppliers, on streamlining regulations and strengthening digital infrastructure. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan reviewed the progress of the Prime Minister Dhan Dhanya Krishi Yojana PMDDKY at a meeting in New Delhi yesterday. The meeting focused on accelerating implementation of the scheme in the 100 identified district, strengthening convergence among schemes and improving district-level performance for farmers. The scheme focuses on six key objectives, which are increasing agricultural productivity, promoting crop diversification and sustainable agricultural practices, enhancing post-harvest storage capacity, improving irrigation infrastructure, enabling greater access to short and long-term agricultural credit, and improving governance and service delivery. The government has reduced the stock holding limit for sugar dealers from 4,000 quintals to 2,000 quintals effective from the 15th of this month till the 30th of November this year. The new stock limit is aimed to curb hoarding and speculative trading, protect consumer interest by ensuring adequate availability and price stability. At present, a stock holding limit of 4,000 quintals on sugar dealers across the country is effective from 1st of August this year. Under the amended provisions, a sugar dealer shall not hold any stock for a period exceeding 30 days from the date of receipt of such stock. The government said that the country has adequate availability of onion and it has begun a calibrated and targeted release of buffer stocks through Kanda Express and road transport to ensure moderation of seasonal price pressures. The Consumer Affairs, Food and Public Distribution Ministry said that retail intervention efforts have expanded significantly across 19 cities, supported by the dispatch of over 30 trucks to ensure widespread availability. Prime Minister of Belgium, Bart De Wever, will be on a three-day visit to India beginning today. During the visit, he will hold bilateral talks with Prime Minister Narendra Modi to discuss the entire spectrum of bilateral relations and regional and global issues of mutual interest. In badminton, India's leading shuttlers, including Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma, will begin their campaigns today at the China Masters Super 715 Shenzhen. Top seed Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will also lead India's challenge in men's doubles, with Devika Sehag among the other Indians in action. And that is the end of this news bulletin.
1: Akasavani Bhavana ఈనాటి కార్యక్రమంలో ఆరోపణ గురించి డాక్టర్ కె లక్ష్మి అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు.
2: ఎదుటి భార్యలో లేని లక్షణాలను, వారు చెయ్యని పనులను వారిపై మోపి, లేని వాటిని చెయ్యని వాటిని వారిపైన మోపే మాటలే ఆరోపణలు. ఇక్కడ ఆరోపణలు మోపుతున్నారు అంటే చెప్పి చెప్పకుండానే ఎదుటి వారిపైన భారం వేస్తున్నారన్న అర్థం పరోక్షంగా స్ఫురిస్తున్నది. అంటే ఆరోపణలు వాస్తవాలు కావు, అనుకోని విధంగా ఊహించని విధంగా నెత్తిమీదకు వచ్చిపడేవి ఆరోపణలు. ఎప్పుడైనా ఎవరూ తమకు తాముగా తప్పు చేశామని ఒప్పుకోరు. ఒప్పుకున్నా నష్టం లేదు, కానీ ఆ తప్పులు ఎదుటివారిపై నెట్టివేయడం తప్పు. ఇది మానవ నైజం. ఒక పని కాకపోవడానికి కారణంగా మరొకరిని చూపిస్తూ ఆరోపణలు చేస్తారు. పిల్లల నుండి వయోవృద్ధుల వరకు తమ వైఫల్యానికి కారకులు పక్కవారో మరి ఇంకొకరో అని చెప్పి వారిని చూపించడం, తాము తప్పించుకోవడం చేస్తూనే ఉంటారు. ఆరోపణలు మోపడం చాలా సులువు, ఆరోపణలు మోయడం మాత్రం చాలా కష్టం. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు, అధికారులు, పరపతి కలవారు, విజేతలు, పేరు ప్రతిష్టలు కలవారు, గొప్పవారు అయిన వారిని లక్ష్యంగా పెట్టుకుని కొన్ని సందర్భాల్లో వారిని ఆరోపణలకు గురి చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు వారు సంయమనం వహించి ధర్మబద్ధంగా నిజాన్ని నిరూపించుకోగలగాలి. ఆరోపణలను నేర్పుగా తిప్పికొట్టి తమ వ్యక్తిత్వాన్ని నిష్కళంక

సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ప్రత్యారోపణలు చేద్దామని ప్రయత్నించడం వల్ల లాభముండదు. ఇక్కడ తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అవసరం. అలా కాకుండా ఎదుటివారిలో దోషాలను ఎంచి చూపించడం వృధా ప్రయాస అవుతుంది.

0: నేను ఉన్నాను అని చాటుకోవడం కోసమో తమ పేరు ఆ రూపంగానైనా ఇతరులు తలుచుకుంటారనో గుర్తింపు కోసమో ఆరోపణలకు పాల్పడతారు. ఎవరికి వారు తమను తాము చక్కదిద్దుకుందామనే ఆలోచనలో ఉంటే పరులను గురించిన ఆలోచనే రాదు, వారిపై దుమ్మెత్తిపోద్దామనే ఊహ కూడా ఉండదు. ఆరోపణలు చెయ్యడమనేది దుర్లక్షణం. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రత్యర్థుల బలాబలాలు నిర్ణయించుకోవడంలో ఈ ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఆరోపణలు తప్పు అని రుజువైన తరువాత ఆరోపణలు చేసిన వారి పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందో ఊహించుకోవాలి. అటువంటి వారు సమాజంలో చులకనైపోతారు. అందుకే ఏ విషయమైనా చెప్పే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. నిజానిజాలు తెలుసుకున్న తరువాత మాత్రమే ఎదుటివారి లోపాలను ఎత్తిచూపించాలి. అంతేకాని ఒక రాయి విసిరితే నష్టమేముందన్న చందంగా, దూషణలకు పాల్పడితే, దుర్భాషలాడితే దురాలోచనలు పెరిగి దుఃఖం మిగులుతుంది. మహానుభావులైన వారు ఆరోపణలను ఎదుర్కొన్నప్పటికీ అవి నిజం కాదు అని రుజువైన తరువాత మబ్బువీడిన సూర్యుడిలా ప్రకాశిస్తారు.
1: ఆరోపణ అంశం గురించి డాక్టర్ కి లక్ష్మి అన్నపూర్ణ గారి భావజాలం అది. ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి సమయం 6:15. భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీనృసింహస్వామి సుప్రభాతం వింటారు.

అరివరదుడు అస్ఖలితుండని పెంకరళను మృంగెదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను రామానుజ భాష్యము నిజమను సరస్వతి విలచెదను.

0: మీరింతవరకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి పొలం పనులు

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిల్వ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వేరుశనగ కాయలను ఏ విధంగా నిల్వ చేసుకుంటే చక్కగా విత్తనానికి మార్కెట్లో ధర సంపాదించుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజె పంటల్లో వేరుశనగ ప్రధానమైంది. ప్రస్తుతం అనేక ప్రాంతాలలో రబీ వేరుశనగ కోతలు ప్రారంభమైనాయి. కొన్ని చోట్ల వేరుశనగ కోతలు పూర్తయ్యాయి. ఈ కోతలు పూర్తయిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విత్తనాన్ని రాబో వానకాలంలో వాడుకోవచ్చు. లేదంటే విత్తనం పుచ్చుపట్టి పనికి రాకుండా పోతుంది. ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోతలు మొదలుకొని నిల్వ ఉంచేంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలి. వేరుశనగను ఎప్పుడు కోయాలంటే 70-80% మొక్కల ఆకులు కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయడొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. వేరుశనగ కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కోసిన పంటను తగిన తేమ అంటే 9% వచ్చే వరకు మొక్క నుండి కాయలు వేరు చేయటకు ముందు ఎండబెట్టాలి. ఇది రెండు విధాలుగా చేయాలి. పైభాగానికి వచ్చినట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కను కర్రలకు కట్టి కాయలు ప్రక్కలకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టాలి. కాయలలో ఎక్కువ తేమ శాతం ఉంటే ఎండలో ఆరబెట్టకుండా

0: మనం 7-8% తీసుకురావాలి. ఇందుకు గాను వేడి గాలిని వదిలే పరికరాన్ని ఉపయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టకుండానే తేమను తగు శాతానికి తీసుకురావచ్చు. కాయలను కదిలిస్తే గల్లుమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం. కాయలు పూర్తిగా ఎండకముందే వర్షం వస్తే వర్షం ఆగిన తర్వాత కాయలు మరలా ఎండబెట్టాలి, లేదంటే శిలీంధ్రాలు త్వరగా ఆశిస్తాయి. రబీ కాలంలో పీకేటప్పుడు వాతావరణ ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆరబెట్టుకోవచ్చు. ఎండబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ ఉంచుకోవాలి. ఇక వేరుశనగ కాయలను నిల్వ ఉంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5% మలాథియన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి. ఈ గోనె సంచులలో కాయలతో పాటు వేపాకులు కానీ వేప గింజల పొడి కానీ కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి. బస్తాలను నేరుగా నేలపై పెట్టకుండా 1 అడుగు ఎత్తు చెక్క బల్లలను పరిచి వాటి మీద ఈ మూటలను ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి. వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి. కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. గాలిలో తేమ 65-70% మధ్య ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి. కాయలను నెలకి ఒకసారి పరిశీలించి పురుగు ఉధృతిని బట్టి క్రిమి సంవారక మందుల్లో ముఖ్యంగా మలాథియన్ 5 మిల్లీలీటర్ లేదా డైక్లోరపాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి సంచులపైన నిల్వ ఉంచే గదులలోని గోడలపైన పిచికారి చేసుకోవాలి. వేరుశనగ కాయలను గోదాములో ఉంచినప్పుడు పెంకు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. కనుక కిలో కాయలకు 5 మిల్లీలీటర్లు వేప నూనె చొప్పున కలిపి ఉంచినచో దాదాపు 4-5 నెలల వరకు ఎటువంటి పురుగులు ఆశించకుండా ఈ వేరుశనగ కాయలను చక్కగా నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు ఈ పద్ధతులను పాటిస్తే కాయలను నిల్వ ఉంచుకొని చక్కటి విత్తనం కోసం మనం తయారు చేసుకోవచ్చు వచ్చే సంవత్సరానికని వివరించారు. ఈ వివరాలన్నీ మనం పాటిస్తూ చక్కటి పంటలను పండించి లాభాలు పొందాలని అందరము ఆశిద్దాం.
1: వేరుశనగ విత్తన నిల్వ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులు పిచికారీ గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు. ఈ రాత్రి 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితిలో అనువైన పంటల సాగు గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రామ్ గోపాల్.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ ఈ అంశం గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలు అప్పటికప్పుడే సమాధానాలు ఇస్తారు. కాబట్టి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324052 2324085 0402324085 2324085 3. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో.

0: కాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ది చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాము. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ది చెందుతుందంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో

0: పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా, అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
1: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకు వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్టేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
2: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్, ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్టర్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.

0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోనూ రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచ ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी शंघाई सहयोग संघटनस्य सदस्य देशानां आह्वानं कृतवान् यत् आतंकवादस्य वित्तपोषणं आतंकवादीनां संघटने प्रवेशः उग्रवादस्य प्रसारः आतंकवादीनां सुरक्षिताश्रयस्थलानि च समाविष्टं संपूर्णं तंत्रं उन्मूलयेत्. ह्यः बिश्केक नगरे आयोजितं शंघाई सहयोग संघटनस्य षड्विंशतितमं शिखर सम्मेलनं संबोधयन् प्रधानमंत्री उक्तवान् यत् आतंकवादस्य विषये द्विविधवान् मानदण्डानां किमपि स्थानं न भवितुमर्हति. विदेशमन्त्रालयस्य पश्चिमविभागस्य सचिवः सीवी जॉर्ज वार्ताहरसम्मेलने अवदत् यत् प्रधानमंत्री विश्वस्य विभिन्नेषु भागेषु प्रवर्तमानानां संघर्षाणां विषये चिन्तां प्रकटितवान्. सदस्य देशानां नेतारः संघटनस्य पञ्चविंशतितम वर्षपूर्त्यवसरे बिश्केक घोषणापत्रे हस्ताक्षरम् अपि कृतवन्तः. शिखरसम्मेलनस्य समापनम् आतंकवाद प्रतिरोधः, ऊर्जा, आपद्व्यवस्थापनम्, अंकीय सहकारिता चेति विषयान् समाविश्य त्रयोदश प्रमुख परिणामैः सह अभवत्. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां जलशक्ति मन्त्रालयस्य विभागीय शिखर सम्मेलनस्य समापन सत्रं सम्बोधयिष्यति. ह्यः प्रारब्धमिदं द्विदिवसीयं विभागीय शिखर सम्मेलनं प्रधानमन्त्रिणा टीम इंडिया इत्यस्य भावनां सुदृढीकर्तुं सहकारात्मक संघवादं च अधिकं सुदृढीकर्तुं परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां श्रृंखलायाः प्रथमं सम्मेलनमस्ति. अस्मिन् शिखर सम्मेलने केन्द्र राज्य प्रशासनानि महत्वपूर्णानां क्षेत्रीय प्राथमिकतानां विषये विचार विमर्शं करिष्यन्ति अथ समयबद्धाः कार्ययोजनाः च निर्मास्यन्ति.

0: शिखरसम्मेलने चतुर्षु प्रमुख क्षेत्रेषु विशेषं ध्यानं दीयते। तेषु जलसंरचना परियोजनानां समयबद्धं कार्यान्वयनं, जलसंचय जनभागीदारी कैच द रेन इत्येतत्, पेयजलस्रोतसां स्थायित्वं, जलजीवनोपक्रमः च सम्मिलिताः सन्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य छत्तीसगढ़े रायपुरस्य यात्रां करिष्यति। स्वीय यात्रावधौ उपराष्ट्रपतिः रायपुरस्य अखिल भारतीयायुर्विज्ञान संस्थानस्य तृतीये दीक्षांत समारोहे भागं ग्रहीष्यति। बेल्जियम देशस्य प्रधानमंत्री बार डी वेबर अद्यारभ्य भारतस्य त्रिदिवसीय यात्रायां भविष्यति। यात्रावधौ सः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वैपाक्षिक सम्बन्धानां समग्र परिदृश्यस्य, परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक विषयाणां च विषये द्विपक्षीय वार्तां करिष्यति। प्रधानमन्त्री डी वेवर भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य सन्धेः सन्दर्भे आयोजितं व्यावसायिक कार्यक्रममपि सम्बोधयिष्यति। सः मुम्बई नगरमपि गमिष्यति, यत्र हीरक क्षेत्रस्य पत्तन व्यवस्थायाः, परिवहन आपूर्ति व्यवस्थायाश्च प्रतिनिधिभिः सह विचार विनिमयं करिष्यति। विदेश मन्त्रालयस्य अनुसारं एषा यात्रा भारत बेल्जियम देशयोः सहभागितां सुदृढीकर्तुं महत्वपूर्णमवसरं प्रदास्यति। सममेव व्यापार विनियोगयोः रक्षायाः, सुरक्षायाश्च प्रौद्योगिक्याः, नवीकरणीयोर्जायाः, सम्पर्कस्य अथ प्रतिजनसम्बन्धानां च क्षेत्रेषु पारस्परिकहितस्य सहयोगमपि वर्धिष्यते। नेपालस्य प्रधानमन्त्री बालेन्द्र शाहः उक्तवान् यत् गतसप्ताहे तिब्बत क्षेत्रात् भोटेकोशी नद्याः मार्गेण रसुवा प्रदेशं प्रविष्टः विनाशकारी जलाप्लावः वायुमण्डल परिवर्तनस्य परिणामः अस्ति। नेपालदेशे सहसा आगतस्य विनाशकारिणः जलाप्लावस्य कारणेन मृतानां संख्या 85 पर्यन्तं वर्धिता अस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
2: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. డప్పుల చెప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో పలు ప్రాంతాల్లో సందడి నెలకొంది. మహిళలు భక్తిశ్రద్దలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లురెడ్డి రంగారెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు M3RR ఫౌండేషన్ మల్లురెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగుల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లాకు పోలీసు ఉద్యోగాల పోస్టులు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్టంలో పెండింగ్ లో ఉన్న వివిధ రోడ్ల నిర్మాణాలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారు. RRR ఉత్తర భాగం హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతులు ఇవ్వాలని, మన్ననూర్ శ్రీశైలం 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ కు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరారు. ఇవి పూర్తయితే రంగారెడ్డి జిల్లాకు చాలా ప్రయోజనం చేకూరుతుందని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయ్య ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాశాఖ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణను పెంచాలని, సర్కారు బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్య మౌలిక వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల నమోదును పెంచాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా దేశంలోనే 11,29,000 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. పొంగరకలంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. పరిశ్రమలు, ఉపాధి, పర్యాటకం, అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్ల నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మరింత మారనున్నాయని ఆయన చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేస్తున్న ఫ్యూచర్ సిటీని ఢిల్లీ, దక్షిణ కొరియా ప్రతినిధుల బృందాలు సందర్శించాయి. రంగారెడ్డి జిల్లాలోని FCDA కార్యాలయంలో అధికారులతో సమావేశమైన బృందాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతులు, పెట్టుబడుల అవకాశాలను తెలుసుకున్నాయి. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరమైన పట్టణాభివృద్దికి ఫ్యూచర్ సిటీని కేంద్రంగా తీర్చిదిద్దుతున్న విధానం బాగుందని ప్రతినిధులు ప్రశంసించారు. పెట్టుబడులు, భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చ

0: చించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. పథకాల లబ్దిదారులకు పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేదల ప్రయోజనాల కోసం అవసరమైతే నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. 22A నిషేధిత జాబితాలో పొరపాటున నమోదైన పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలోని శంషాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన 22A జాబితా భూ రికార్డుల సవరణ ప్రక్రియను పరిశీలించారు. పాత కొత్త సర్వే నెంబర్లు, భూముల విభజన, సరిహద్దులకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న పట్టా భూములు 22A జాబితాలో ఉంటే రికార్డుల ఆధారంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి జిల్లా మోయిన్బాద్ లో పరిశీలించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రహదారి విస్తరణ పనులను చేపడుతుందని తెలియజేశారు. ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు రంగారెడ్డి జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో రూపొందించిన కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. అధిక నీటి అవసరం ఉన్న వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలకు తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆమె హెచ్ఐవి పాజిటివ్ గా తేలిన వారి వివరాలను గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. సకాలంలో చికిత్స అందిస్తే తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
1: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది.

0: 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం రాష్టాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్ జర్మనీలు వాతావరణ పరిరక్షణ సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. 2 దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. 26 ఆగస్టున నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది.

లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభి

50 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గా యున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో 31 ఆగస్టు నుండి 1 సెప్టెంబర్ వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం. కొబ్బరి చెట్టు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని తోటలు, కొబ్బరి బొండాలు, మన ఇంటి వంటింట్లో వచ్చే కొబ్బరి రుచి. కానీ కొబ్బరి మన జీవితంలో ఇంతకంటే ఎక్కువ స్థానమే ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటాం. కొబ్బరి ప్రాధాన్యతను గుర్తు చేసుకోవడంతో పాటు కొబ్బరి సాగు చేస్తున్న రైతుల గురించి కూడా ఆలోచించాల్సిన రోజు కదా ఇది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కొబ్బరికాయ తప్పనిసరిగా ఒక స్థానం ఉంటుంది. పూజలోనూ, వంటల్లోనూ, పండుగల్లోనూ కొబ్బరి మనతో పాటు ఉంటుంది. అందుకే కొబ్బరికాయ మన సాంప్రదాయంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకొంచెం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందుగా వాణిజ్య ప్రకటనలు.

కొబ్బరి నీళ్లను తాగుతాం, కొబ్బరి గుజ్జును తింటాం, కొబ్బరి నూనె వాడతాం, కొబ్బరి పాలుతో రకరకాల వంటలు చేసుకుంటాం కదా. కొబ్బరి పీచు చిప్పా కూడా వృధా కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని మన పెద్దలు పిలిచారు. అయితే మనం కొబ్బరికాయను ఉపయోగిస్తున్న

అప్పుడు దాన్ని పండించే రైతు గురించి కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఎండైనా వానైనా ప్రకృతి పరిస్థితులు ఎలా ఉన్నా సరే రైతు కొబ్బరి చెట్లను సంరక్షిస్తూ మనకు పంటను అందిస్తున్నాడు. కొబ్బరి సాగు రైతుకు ఆదాయాన్ని అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ రోజున మనం చేయాల్సింది కేవలం కొబ్బరి గొప్పతనం గురించి మాట్లాడడం మాత్రమే కాదు, కొబ్బరి రైతును గౌరవించాలి, కొబ్బరి సాగును ప్రోత్సహించాలి, ప్రకృతిని కాపాడాలి. మన జీవితంలో చిన్నదిగా కనిపించే కొబ్బరికాయ వెనుక ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వెనుక ఒక రైతు కష్టం ఉంది, ఆ కష్టం వెనుక ఒక కుటుంబ జీవితం ఉంది. కొబ్బరిని గౌరవిద్దాం, కొబ్బరి రైతును గౌరవిద్దాం, ప్రకృతిని కాపాడుదాం.

0: సూపర్ బొండా
1: బొండం బొండా కొబ్బరి బొండా.
2: ఉదయతరంగిల్లో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్. ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయ కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు హరీష్ గారితో పరిచయ కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటున్నారు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు. వారిని అడిగి హౌసింగ్ లోన్కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, ప్రధానంగా తెలుగునాట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత చాలాసార్లు చాలామంది చెప్పారు, మనం వింటూ ఉంటాం. అయితే ఈ రెండు కార్యక్రమాలు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. ఒకప్పుడున్న సమాజంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా ఉద్యోగి అయితే వారి రిటైర్మెంట్ వయసుకు కానీ వచ్చిన బెనిఫిట్స్తోనూ ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇంటి తాలూకు ఆలోచన, అప్పటికి పిల్లల చదువులు అయిపోయి వారి వివాహం తాలూకు కార్యక్రమాలన్నీ అయిపోయి ఇంటి ఆలోచన అప్పుడు చేసేవారు. కానీ మారుతున్న సమయానికి అనుగుణంగా సమాజంలో యువతకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం భూమ్ తర్వాత, బ్యాంకుల తోడ్పాటుతో చిన్న వయసులోనే ఇల్లు కట్టుకునే సదుపాయం దొరికింది, కేవలం హౌసింగ్ లోన్ సదుపాయం వల్ల. మరి ఈ హౌసింగ్ లోన్ విషయంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రధానంగా ఏ ఏ అంశాల విషయంలో పరిశీలన అవసరం అనే చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బ్యాంకులో హౌస్ లోన్ తీసుకోవడం కోసం సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాముఖ్యమని వినిపిస్తూ ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంతకుముందు బ్యాంక్ నుంచి కానీ సంస్థ నుంచి కానీ రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించామా లేదా అనేది సిబిల్ స్కోర్లో తెలుస్తుంది. ఎక్కడైనా డిఫాల్ట్ అయిపోతే అప్పుడు ఆ సిబిల్ స్కోర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఫర్దర్ లోన్స్ చోక్ అయిపోతుంది, చోక్ చేస్తాయి. ఎందుకంటే అతను
0: రీపే చేయడు
1: ఆర్ చేయలేడు. కొందరు విల్ఫుల్ డిఫాల్ట్ కూడా చేస్తుంటారు. సిబిల్ స్కోర్ ఈజీగా తెలుస్తుంది, బ్యాంకులకి అన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాని బేసిస్ మీద బ్యాంక్స్ లోన్స్ ప్రాసెస్ చేస్తాయి.
0: అయితే హరీష్ గారు, ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది వ్యక్తికి సంబంధించింది, అంటే సగటు ఉద్యోగి, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ రంగ ఉద్యోగమైనా, తాను లోన్ తీసుకోవడానికి అర్హుడా కాదా అన్న విషయాన్ని తెలియజేయడానికి సిబిల్ స్కోర్ పనిచేస్తుంది. అది వ్యక్తి ఉద్యోగాన్ని బట్టి, అతని జీతభత్యాన్ని బట్టి ఎంత వరకు లోన్ రావచ్చు అనే విషయాలు తను కనుక్కుంటాడు బ్యాంకులో. ఇటు ప్రాపర్టీ వైపు విషయానికి వస్తే, కొనబోయే ప్రాపర్టీకి లోన్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా?
1: బిల్డర్స్ వాళ్ళు బ్యాంక్ నుంచి ముందస్తుగా ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకుంటారు. ఏ బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు రుణం తీసుకుంటున్నారో ఆ బ్యాంక్ మొత్తం డ్యూ డిలిజెన్స్ నిర్వహిస్తుంది, ప్రాజెక్ట్ అప్రూవల్ చేస్తుంది. అప్పుడు మనం ఇంకా బ్యాంక్ చాలా జాగ్రత్తలు తీసుకొని దాని టైటిల్ వెరిఫికేషన్ అంతా
0: కంప్లీట్. మీరు అన్నట్టు బ్యాంక్ తాలూకు పరిశీలన ఏదైతే చేస్తుందో అది చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసింది, బిల్డర్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చేస్తున్నారు.
1: సో ప్రాజెక్ట్ అప్రూవల్ లేని సందర్భాల్లో మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనడానికి బ్యాంక్ ని అప్రోచ్ అవుతామో అప్పుడు బ్యాంక్ కూడా టైటిల్ వెరిఫికేషన్ చేస్తుంది. తమ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్ల ద్వారా టైటిల్ వెరిఫికేషన్ అంటే ఓనర్షిప్ వెరిఫికేషన్ అవన్నీ, టైటిల్ ఫ్లో అదంతా వెరిఫై చేస్తుంది. కానీ కొనుగోలుదారు కూడా, వాళ్ళు కూడా ఒక అడ్వకేట్ ని నియమించుకొని దాని మొత్తం టైటిల్
0: వెరిఫికేషన్ విషయానికి వస్తే, ఈ ప్రాపర్టీ వెరిఫికేషన్ వాల్యుయేషన్ అనేది బ్యాంక్ వారు చేస్తారని కూడా?
1: బ్యాంక్ వారు కూడా చేస్తారు. బ్యాంక్ కి ఇది తప్పనిసరి, ముందస్తుగా చేయాల్సిందే టైటిల్ వెరిఫికేషన్. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే బ్యాంక్ ముందుగా చేసేది టైటిల్ వెరిఫికేషన్. సో టైటిల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో అతనికి ఆ హక్కు ఉందా లేదా, అతనికి ఎట్లా ప్రాపర్టీ ఎట్లా సంక్రమించింది, అట్లా 30 ఏళ్ల వరకు, ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా 30 ఏళ్ల దాకా క్లెయిమ్ చేయొచ్చు గవర్నమెంట్, 30 ఏళ్ల దాకా. మిగతా సామాన్య ప్రజలు 12 ఏళ్ల దాకా ప్రాపర్టీ మీద హక్కు కోల్పోరు అనమాట. సో అందుకే 12 ఏళ్లు 30 ఏళ్ల వెనకాల దాకా వెళ్లి టైటిల్ సెర్చ్ చేస్తారు.
0: అయితే ప్రభుత్వ పరంగా సెర్సాయి పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉంది, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కానీ, లోన్ వస్తుందా లేదా అనే విషయాలు కానీ? సెర్సాయి పోర్టల్ ఉద్దేశం ఏంటి, దాని ద్వారా ఏమేమి విషయాలు తెలుసుకోవచ్చు సగటు మనిషి?
1: సో సర్ఫేషియా చట్టం 2002లో భాగంగా ఈ సెర్సాయి పోర్టల్ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇది జనవరి 2020 నుంచి ప్రారంభమైంది. సెర్సాయి అంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఫర్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రిజిస్ట్రీ. సో దీంట్లో బ్యాంక్ మరి ఇతర ఆర్థిక సంస్థలు ఎప్పుడు ఏ ప్రాపర్టీ మీద రుణం ఇచ్చినా సరే అవి దాంట్లో పొందుపరచాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఒక ఆస్తిని కొనుగోలు

0: చేయదలుచుకున్నామో అప్పుడు అది ఇన్స్పెక్షన్ చేయవచ్చు మనం. సరిసాయి పోర్టల్ పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేయవచ్చు.
1: నేను కొనాలనుకుంటున్న పర్టికులర్ ప్రాపర్టీ కానీ స్థిరాస్తి తాలూకు అంశాలు ఆ సెర్సాయి పోర్టల్లో ఉంటాయా?
0: ఒకవేళ దాని మీద ఏదైనా ఇంకుంబ్రెన్స్ ఉంటే, అంటే ఆల్రెడీ దాని మీద ఏదైనా రుణం తీసుకుని ఉంటే మాత్రమే ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లాగా కాదు, ఓన్లీ ఎక్కడైతే ఏ ఆస్తుల మీద ఆల్రెడీ అవి తనఖా పెట్టి రుణం తీసుకున్నారో ఆ ఆస్తులు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. మనకు మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అయితే అన్ని ఆస్తులు కనిపిస్తాయి, అన్ని ఆస్తులు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సెర్సాయి పోర్టల్లో చెక్ చేసుకోవాలి, సబ్ రిజిస్ట్రీ ఆఫీసులో నాన్ ఎంకంప్రెన్స్ సర్టిఫికెట్ ఇస్తారో అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీ కంపెనీ ఆస్తి అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీ చెక్ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఏదైతే స్థిరాస్తి సగటు పౌరుడు కొనుక్కోవాలనుకున్న కొత్త భవనంలో ఒక అపార్ట్మెంట్ మీరు అన్నట్టు, దానికి సంబంధించి అటు మున్సిపల్ కానీ పంచాయతీ పర్మిషన్స్ కానీ ఉన్నాయా లేదా అన్న విషయం పౌరునికి ఎలా తెలుస్తుంది?
0: ఇండిపెండెంట్ ఇల్లు ప్రాపర్టీ కనుకుంటుంటే మనం ఎవరైతే అమ్మదలుచుకున్నారో ఆ ఓనర్ దగ్గర నుంచి మనం అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. తీసుకొని అది మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు, కానీ మన డౌట్ లేకుండా ఉండడం కోసం ఏదైనా లీగల్ కన్సల్టెంట్ లాయర్ని సంప్రదించి అన్ని అనుమతులు అవన్నీ ఉన్నాయా లేదా. ఇప్పుడు తెలంగాణలో రేర్ అప్రూవల్ ఉండాలి, ఇంకొకటి లేఅవుట్ రెగ్యులరైజేషన్, అవన్నీ ఉన్నాయా లేదా, అనుమతులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరిగా చూసుకోవాలి.
1: కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు ఒకసారి ఇందులో బిల్డర్ షేర్, ల్యాండ్ ఓనర్ షేర్ అని అంటుంటారు, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి అక్కడ ఎవరు టైటిల్ కలిగి ఉన్నారు, ఎవరు అమ్ముతున్నారు అనే విషయాలు బ్యాంకు ద్వారా తెలుసుకుంటారా? కొన్ని కొన్ని వాళ్ళ పర్సంటేజ్ తాలూకు షేర్స్ ఉంటాయి,
0: కరెక్ట్,
1: బిల్డర్ కొంత ఓనర్ కొంత, అలాంటి విషయాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి?
0: అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ల్యాండ్ ఒకరిది, దాన్ని డెవలప్ చేసేది మరొకరు బిల్డర్, సో వాళ్ళిద్దరి మధ్యన అవగాహన దాన్ని జనరల్ గా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని అంటారు. ఆ జనరల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేస్తారు, దాంట్లో వాళ్ళు ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. జనరల్ గా 50-50% ఉంటుంది, లేకుంటే 60% ఓనర్ కి 40% బిల్డర్ కి అట్లాంటి ఒప్పందాలు
1: ఉంటాయి.
0: దాంట్లోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, ఇన్ని ఫ్లాట్స్, ఈ ఫ్లాట్ నంబర్లు బిల్డర్ షేర్ కి, ఈ ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్ షేర్ కి వెళ్తాయని. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఎవరు అమ్ముతున్నారు మనకి అది ఇంపార్టెంట్. అంటే జనరల్ గా దాంతోపాటు పవర్ ఆఫ్ అటార్నీ కూడా రిజిస్టర్ చేస్తారు, బిల్డర్ అమ్మొచ్చా లేదా అన్నది ఆ పవర్ ఆఫ్ అటార్నీ చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. లేకపోతే బిల్డర్ కి ఆ అధికారం లేదు కాబట్టి ఎవరు షేర్ వచ్చింది అన్నది అందుకే చాలా ఇంపార్టెంట్. అది
1: అయితే హరీష్ గారు, ఇప్పుడు నేను రుణానికి బ్యాంకుని సంప్రదించడం జరిగింది, నా అప్లికేషన్ ఫామ్ గ్రహించి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, తర్వాత మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి, లోన్ శాంక్షన్ అయిందని చెప్పిన తర్వాత కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ జీఎస్టీ అమౌంట్ విషయంలో కానీ అటు బిల్డర్ దగ్గర మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొంతమంది ఏమో బిల్డర్స్ మేము కట్టేస్తామని చెప్పడము, కొంతమంది మీరే కట్టాల్సి ఉంటుంది అని చెప్పడము అనే రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. అటు జీఎస్టీ విషయంలో కానీ ఇటు స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నిర్మాణం పూర్తి అయ్యి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, దాన్ని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటారు, లేకపోతే కంప్లీషన్ సర్టిఫికేట్ సిసి అంటారు, అది వచ్చిన తర్వాత మాత్రం జీఎస్టీ ఉండదు. అది రాకముందు కొంటే జీఎస్టీ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అంటే కట్టాల్సిన బాధ్యత బిల్డర్ది, కానీ బిల్డర్ మన దగ్గర నుంచి ఆ జీఎస్టీ వసూలు చేసి రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో తక్కువ ఉంటుంది, ఈ డైలమా ఉంటుంది అందరికి. ఒకవేళ భవన నిర్మాణ అనుమతులు సరిగ్గా రాకపోతే మళ్ళీ అది ఆ రెగ్యులరైజేషన్ అవన్నీ తలనొప్పులు ఉంటాయి కాబట్టి అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ జనరల్ గా అందరూ ముందు నిర్మాణం జరుగుతుండగానే కొంటారు, ఎందుకంటే కొంచెం తక్కువ రేట్ లో వస్తుంది, తర్వాత అయితే ఎక్కువ రేట్
1: అవుతుంది కాబట్టి. హరీష్ గారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కానీ లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కానీ ఈ ష్యూరిటీ విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా ఎలాంటి తప్పులు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, వాటిని తగ్గించుకోవడం ఎలా?
0: సేల్ డీడ్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, ఫ్లాట్ నంబర్, అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ అని అంటారు, ఆ అన్డివైడెడ్ షేర్ లో మనకి ఎంత వస్తుంది అది జాగ్రత్తగా గమనించి, అది మనకి ఎన్ని చదరపు అడుగులు వస్తుంది అదంతా క్లియర్ గా రాసుకోవాలి. కార్ పార్కింగ్ అది కూడా మిస్ కాకుండా చూసుకొని దాంట్లో రాసుకోవాలి, ఎమినిటీస్ లో కార్ పార్కింగ్ ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
1: ఈ మొత్తం హౌసింగ్ లోన్ ప్రక్రియలో మీ అనుభవంలో మీరు పరిశీలించినవి కానీ ఎక్కువ సార్లు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ బ్యాంకు లోన్ రిజెక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి, అలాంటి ఎలాంటి తప్పులు ఎక్కువ చేస్తుంటారు ఈ హౌసింగ్ లోన్ విషయానికి వస్తే, అప్లికేషన్ విషయంలో కానీ ప్రొసీజర్ విషయంలో కానీ, వాటిని అవాయిడ్ చేయడం ఎలా?
0: ఒకటి ఎంకుంబ్రెన్స్ క్లియర్ గా చూసుకోవాలి, ఎంకుంబ్రెన్స్ క్లియర్ గా లేని ప్రాపర్టీస్ చాలా వరకు రిజెక్ట్ అవుతుంటాయి. ఇంకొకటి ప్రాపర్టీ వివాదాల్లో ఉందన్న విషయం, ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, నాట్ ఓన్లీ డాక్యుమెంట్ పరిశీలనే కాకుండా

0: ఫిజికల్ గా వెళ్ళి కూడా పరిశీలిస్తారు,
1: చేస్తారు.
0: ఫ్లాట్ గానీ ఇల్లు గానీ ఆఫీసర్స్ వెళ్ళి చూస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాపర్టీ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా వివాదాల్లో ఉందా అన్న విషయం చాలా మందికి తెలియదు అప్పుడు. సో ఆ వివాదాలు ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్మకానికి వస్తున్నప్పుడు తెలియకపోవడం వలన బ్యాంక్ ఆఫీసర్ల దృష్టికి అది వచ్చినప్పుడు చాలా వరకు రిజెక్ట్ అవుతాయి. ఈ విషయాలు తెలుసుకోవాలి, జాగ్రత్త ఉండాలి.
1: హరీష్ గారు, ఈ మధ్య ఇటీవల కాలంలో అది కోవిడ్ పరిస్థితుల వల్ల కావచ్చు, మారుతున్న సమాజం పరిస్థితుల వల్ల కావచ్చు, హౌస్ లోన్ తీసుకున్న వ్యక్తి పైన ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారని తెలిసింది.
0: ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయితే ఎప్పటి నుంచో
1: ఉంది.
0: ప్రాపర్టీ ఏమైనా డామేజ్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి అట్లాంటి వాటికి అది ఉపయోగం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లాగా, ఒకవేళ రిస్క్ ఏమైనా జరిగితే ఆయనకి మళ్ళీ ఆ లోన్ కట్టాల్సిన అవసరం లేకుండా లోన్ తీసుకునే సమయంలోనే దానికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే అది దాన్ని కవర్ చేస్తుంది, హౌసింగ్ లోన్ ని కవర్ చేస్తుంది. అది అది కంపల్సరీ, అది తీసుకోవడం చాలా మంచిది.
1: మీరు అన్నట్టు కుటుంబ యజమాని పేరు మీద హౌసింగ్ లోన్ తీసుకుని అతని పేరు మీద ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎటువంటి పరిస్థితులైనా యజమానికి ఏదైనా అపాయం కలిగినప్పుడు మరి హౌసింగ్ లోన్ భారం కుటుంబం మీద
0: పడకుండా
1: బ్యాంక్ ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ తో లోన్ రికవరీ
0: చేస్తుంది, ఆ ప్రీమియం తోటి ఇచ్చేస్తుంది, మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు.
1: హరీష్ గారు, అయితే సగటు పౌరుడు బ్యాంక్ లోన్ తీసుకుని ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ ని లోన్ లో ఉన్నంతసేపు బ్యాంక్ దగ్గరే తనఖా పెట్టి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట, నిజమేనా?
0: అవును, అది తప్పనిసరి. ఇప్పుడు ఈక్విటబుల్ మార్ట్గేజ్ అంటారు, అంటే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఇచ్చినందుకు ఆ సెక్యూరిటీగా మన ఆ ఇంటిని బ్యాంకుకి తనఖా పెడుతున్నట్టుగా ఆ టైటిల్ డీడ్ పత్రాలని బ్యాంక్ స్వాధీనపరచాలి. తర్వాత ఒక మెమరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ కూడా అవుతుంది. ఎందుకంటే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, మన బ్యాంక్కి తనఖా ఉంది అన్నది రిజిస్టర్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకెవరు దాని మీద మళ్ళీ కొనుగోలు దాని మీద అమ్మడాలు అవన్నీ లేకుండా ఇద్దరికి లాభదాయకమే, బ్యాంక్కి రుణగ్రహీతకి.
1: బాగుంది హరీష్ గారు, హౌసింగ్ లోన్కి సంబంధించిన చాలా మంచి విషయాలు తెలియజేశారు, చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.

0: ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్. ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఉదయతరంగంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజి.

0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
2: ఉదయతరంగిణిలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆశా ఆశా ఆశా చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం దేవా.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలుక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఇప్పుడు వినండి డ్యూయెట్ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన రాజశ్రీ, సంగీతం యార్ రెహమాన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం

0: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం,
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: Zoological Survey of India in collaboration with ICAR, Center Marine Fisheries Research Institute, and international experts have discovered a new species of deep sea skate in the Arabian Sea off India's southwestern coast, informs the Pioneer. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2,000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran, explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎన్ రమణి, శ్రీ ఎన్ శ్రీనివాసన్ గార్ల ఫ్లూట్ ద్వయం వింటారు. వాద్య సహకారం మృదంగం శ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, శ్రీ మన్నార్గుడి ఈశ్వరన్. కార్యక్రమంలో ముందుగా వినండి హంసధ్వని రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి వాతాపి గణపతిం భజేహం.

హంసధ్వని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈశా మనోహరి రాగం ఆదితాళంలో త్యాగరాజకృతి మనసా శ్రీరామచంద్రుని.

ఈశా మనోహరి రాగంలో త్యాగరాజ కృతి అది. కార్యక్రమంలో చివరిగా వినండి లతాంగి రాగం ఖండచాపుతాళంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి మరివేరే దిక్కెవ్వరు.

లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి అది. మీరింతవరకు శ్రీ ఎన్ రమణి, శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గార్ల ఫ్లూట్ వాద్యద్వయం విన్నారు. వాద్య సహకారం మృదంగం, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, శ్రీ మన్నార్గుడి ఈశ్వరన్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడిపి వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయని అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమాపేశంలో ఆయన పాల్గొంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా రవాణా శాఖ ఆర్టీసీ సాధించిన ప్రగతిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 12,167 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని, 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాండ పాట, రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పోలీస్.
2: మిస్ సీమా.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఎవడు చిత్రం కోసం కార్తీక్, శ్రేయ ఘోషల్ పాండే పాట, రచన శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి యమదొంగ చిత్రం కోసం డాలర్ మెహందీ ప్రణవి పాడిన పాట. రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు విన్న ఆ పాట విక్రమ్ త్రోణ చిత్రం కోసం, నఖాజ్ అజీజ్ మంగ్లీ పాండ పాట, రచన రామజోగ్య శాస్త్రి, సంగీతం అజ్నీష్ లోక్నాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి విజేత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం చక్రవర్తి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వకీల్ సాబ్. చిత్రం కోసం శ్రీరామ్ పాడిన పాట. రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఉయ్యాల జంపాల చిత్రం కోసం హర్షిక గుడి, అనుదీప్ దేవ్ పాండే పాట, రచన వాసు, సంగీతం సన్నీ.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారు

0: కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెక్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రసీమలో చివరిగా వినండి శుభ సంకల్పం. చిత్ర కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పల్లవి బృందం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పథకాల నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించాక కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే శాసనసభ సమావేశాల ద్వారా 22A భూముల విషయంలో వాస్తవాలేంటో ప్రజలకు చెబుతామన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్టన్స్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగంలో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. గతవారం టిబెట్ సరిహద్దులోని భోటెకోషి నదీ ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన వెల్లడించారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుండి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటిస్తుంది. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. రాష్టంలోని 30 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు 4వ తేదీన నిర్వహిస్తారు. దీనికి తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆమోదం తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరం, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట, రచన సిరివెన్నెల.

మీరు విన్న ఆ పాట ఉప్పెన, చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంటే సుందరానికి, చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి కీర్తన వాయిద్య పాడిన పాట, రచన రామజోగేశాస్త్రి, సంగీతం వివేక్ సాగర్.

మీరు విన్న ఆ పాట సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ రమ్య బెహరాపండ పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం విశాల్ చంద్రశేఖర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హే నాన్న చిత్రం కోసం కాలభైరవ శక్తిశ్రీ గోప్ వండి పాట, రచన కృష్ణకాంత్, సంగీతం అబ్దుల్ వాహెబ్.

0: మీరు విన్న ఆ పాట తండేల్ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహర్షి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమల ఇప్పుడు వినండి. కృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం పుట్టా పెంచల దాస్ పాడిన పాట, రచన పుట్టా పెంచల దాస్, సంగీతం హిప్ హాప్ తమిళ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి రోబో చిత్రం కోసం ఏఆర్ రెహమాన్, సుజీన్ కష్ణన్ పాడిన పాట, రచన సుద్దాల అశోక్, తేజ సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు విన్న ఆ పాట ఆ ఆ చిత్రం కోసం రమ్య, సాయి శివాని, రాహుల్ నంబి అర్పాడిన పాట. రచన రామజోగే శాస్త్రి, సంగీతం మికీ జే మేయర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి సై చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట. రచన శివశక్తి దత్త, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాలు మరోమారు గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ గారి సర్వద్వాద్యం వింటారు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయస్త కార్యక్రమాలు, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం.

సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనువైన పంటల సాగు గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ ఈ అంశం గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నల్లి గారు ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324085 ఫోన్ చేయొచ్చు. 0402324085223240853. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో భారత్ సాధ్యమైనంత మేర సహాయాన్ని అందిస్తూనే ఉంది. సహాయక సామగ్రి, రక్షణ బృందంతో కూడిన

5వ భారతీయ విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ప్రత్యేక పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రక్షణ బృందం 5.5 టన్నుల అత్యవసర మందులను ఈ విమానం తీసుకువెళుతోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, బంగారం వంటి అనవసర కొనుగోళ్లకు, విదేశాల్లో జరిగే వివాహాలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. దేశం 7.8% ఆర్థిక వృద్ధిని నమోదు చేసినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఆత్మ నిర్భరతను ప్రోత్సహించాలని, స్వదేశీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం పంజకోటలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ఈ ఉదయం భువనగిరిలో బీజేపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్లో స్పందిస్తూ, భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తమ కార్యకర్తలు యోధుల్లా నిలబడ్డారని, గాయాలైనా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. 7 వరి రకాల విత్తనాలకు ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ది పొందేందుకు రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదుతో ఈ నెల 10వ తేదీలోగా వివరాలను విత్తన డీలర్ వద్ద ఏఈఓ ద్వారా ఓఎల్ఎంఎస్ యాప్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న నిలిపివేసింది. తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ప్రత్యేక అధికారి జయేష్ రంజన్, కమిషనర్ ఆర్వీ కరణన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పౌర మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను చర్చించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ ప్రాయోజిత కోటాలో మిగిలిన సీట్లకు 3 సెప్టెంబర్ వాకిన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి భక్తి సంగీతం కార్యక్రమంలో వినండి పి మేఘన సాయిశ్రీ గాత్రం. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ బి సాయిభార్గవ్, మృదంగంపై శ్రీ వి కాళీప్రసాద్. కార్యక్రమంలో ముందుగా వినండి రాగమాలిక రాగంలో శ్రీ జయదేవుని అష్టపది రసే హరిమిహ విహిత విలాసం ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి యమున కళ్యాణి రాగంలో అన్నమాచార్య కీర్తన భావయామి గోపాల బాలం ఖండచాపు తాళం.

మీరింతవరకు పి మేఘనా సాయిశ్రీ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ బి సాయి భార్గవ్, మృదంగంపై శ్రీ వి కాళీప్రసాద్. ఇప్పుడు వినండి సుస్వాగతం చిత్రం నుండి నాగూర్బాబు, జయచరణ్, మణికరణ్ బృందం ఆలపించిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి జల్సా చిత్రం నుండి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన భాస్కర భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి ఉస్తాద్ అమ్జాద్ అలీ ఖాన్ గారి సరోద్ వాద్యం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మీరు వింటున్నారు యువ తరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మీతో మాట్లాడడానికి చాలా టాపిక్స్ అయితే తీసుకొని వచ్చాను.

అనమాట. దాంట్లో ఫస్ట్గా మనం డిస్కస్ చేయాల్సింది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అవర్ ఓన్ డ్యూటీ అనమాట. అంటే ఏంటి అనుకుంటున్నారా, మన తెలుగులో సాదా సీదాగా మాట్లాడుకుంటే ఎవరి పని వాళ్ళు చేయడం, అందున అంకిత భావంతో ఒక గొప్ప డిసిప్లిన్తో ఎవరి పని వాళ్ళు నిబద్ధతో చేయడం అని అర్థం. అసలు నేను ఇది ఎందుకు మీతో చెప్పాలనుకుంటున్నాను లేదా మాట్లాడుకుంటున్నాను అంటే వినండి చెప్తా. రీసెంట్గా జరిగిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఒక చిన్న పిల్లవాడు చాలా బాగా ఇచ్చాడనమాట స్పీచ్. ఆ స్పీచ్ కూడా చాలా బాగా వైరల్ అయింది కూడా. ఆ స్పీచ్లో ఏం చెప్పాడంటే, ఎవరి పని వాళ్ళు చేస్తే దేశం, రాష్ట్రం, గ్రామం ఇలా అన్నీ డెవలప్ అవుతాయి. మనం అనుకున్నది కావాలి అంటే మనం చేయాల్సిన మని పని సరిగ్గా చేయాలి అని అన్నాడనమాట. మనోడు ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు దాంతోపాటు. స్కూల్లో టీచర్ సరిగ్గా చదువు చెప్పాలని, స్టూడెంట్ సరిగ్గా చదువుకోవాలని, స్కూల్లో ఆయా టైంకి వర్క్ చేయాలని, ఇంకా ఊరి సర్పంచ్ సరిగ్గా ఆయనకు ఇచ్చినటువంటి డ్యూటీస్ని, ప్రజాసేవకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని చేయాలని కూడా చెప్పాడనమాట. ఇలా ఎవరి డ్యూటీస్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే అసలు సమస్య ఎందుకుంటుంది అని అక్కడున్న వాళ్ళందరినీ క్వశ్చన్ చేశాడనమాట. నిజమే కదా, నాకు కూడా చాలా కరెక్ట్ అనిపించింది ఆ స్పీచ్లో ఆయన చెప్పిన మాటలో. సరే ఇది ఇలా ఉంది, ఆ ఒపీనియన్ చూడంలోనే నాకు ఒక టైప్ ఆఫ్ అనిపించింది అనమాట. ఇది మన వ్యూలో ఎలా ఉంటుంది, దట్ టు నా వ్యూలో మన వాళ్ళకు చెప్తే ఎలా ఉంటుందని ఈ ప్రోగ్రాంలో ఈరోజు ఈ టైటిల్తో మీ ముందుకు వచ్చానమాట. చలో ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఒక మంచి పాట తర్వాత ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి.

0: ఉత్తల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. సో మన టాపిక్లోకి వస్తే, మనమైతే ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అవర్ ఓన్ డ్యూటీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్లో నేను ఏదైతే చెప్పానో ఆ యొక్క సెంటెన్స్లో రెండు అర్థాలు చేసుకోవచ్చు అన్నమాట. ఒక పని సరిగ్గా ఎవరికి వారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి అన్న ఆ డ్యూటీ లేదా వర్క్ గురించి అవగాహన అనేది అవసరం అని అంటారు. ఇంకోటి, ఇష్టంగా ఆ వర్క్ని వర్షిప్ లాగా భావించి చేయాలి, అప్పుడు ఆ రియాలిటీ ఇంకా ఆ సెంటెన్స్కి బలం చేకూరుతుంది అని కొంతమంది అంటారన్నమాట. నిజంగా మన డ్యూటీ ఏంటో తెలియాలి, అంటే ఆ వర్క్ని మనం ఓన్ చేసుకోవాలన్నమాట. బిలాంగింగ్నెస్ అనేది అవసరం అంటారు. అప్పుడే క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ వర్క్ మీద మోటివేషన్ మనకు వస్తుందన్నమాట. గొప్పగా భావించి మనం మన యొక్క ఒక సెల్ఫ్ను కూడా మనం సాటిస్ఫై చేయగలుగుతాం అన్నమాట, ఆత్మను. నేను ఈరోజు గొప్పగా చేశాను, గొప్ప పని చేశాను, ఇంతమందికి సహాయం చేశాను అనే ఒక చిన్న గ్రాటిట్యూడ్ అయితే మనకు మనం ఇచ్చుకోవడానికి అవగాహన ఉంటుంది, అవకాశం కూడా లభిస్తుంది అన్నమాట. సో ఇప్పటిదాకా బాగానే ఉంది, ఆర్ట్ ఆఫ్ మనం యొక్క డ్యూటీ గురించి అయితే చెప్పడం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి అసలు ఈ యొక్క ఎవరి పని వాళ్ళు చేయకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామో చూద్దాం. మనం పబ్లిక్ స్పీర్లో ఉన్నప్పుడు ఆ రోడ్డు బాగాలేదని, లేకపోతే ఈ చెత్త ఇక్కడ ఉందని, ఈ గుంట ఇక్కడ ఉందని, అక్కడ నీళ్లు రావడం లేదని, ఇక్కడ నీళ్లు రావడం లేదని, అన్నీ ఇన్ని ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్స్ అయితే ఇస్తాం అన్నమాట. ఈవెన్ వాళ్ళని కూడా తిట్టుకుంటాం, అయినా అలాంటి ప్రాబ్లమ్స్ మన దాకా వస్తే తప్ప మనం మాట్లాడం. మరి దీనికి సొల్యూషన్ ఎలా అంటే, అది కూడా స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడమే అన్నమాట. రోడ్ కాంట్రాక్టర్ ఉన్నారనుకోండి, ఆ రోడ్ బాగాలేనప్పుడు రిపేర్ చేయాలి, వాటర్ రానప్పుడు రిలేటెడ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. లీగల్ టర్మ్స్లో సువో మోటో అని అంటారనమాట. అంటే ఎవరి కంప్లైంట్ ఎవరో ఇచ్చేదాకా ఆకుండా వాళ్ళే ఆ కంప్లైంట్ని స్వయంగా స్వీకరించి ఓన్ చేసుకొని సాల్వ్ చేయగలగాలన్నమాట. మన చిన్నోడు స్పీచ్ కూడా అదే కదా, సర్పంచ్ అయినా, కార్పొరేటర్ అయినా, కాంట్రాక్టర్ అయినా, ఎవరి పని వాళ్ళు చేస్తే సమస్య ఎందుకు ఉంటుంది చెప్పండి. సో ఇంకా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము, ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ స్పాట్ వింటారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. మనమైతే ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అవర్ ఓన్ డ్యూటీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం గవర్నమెంట్ గురించి అయితే మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే, సమస్య ఎంతో ప్రజల్లోనే ఉంది, అక్కడ చెత్త వేయొద్దని బోర్డు పెట్టినా కూడా అక్కడే వేస్తారంటారు. ఇంకా ఈ యొక్క క్యూ లైన్ పాటించండి అన్నా కూడా వినరు, తర్వాత హెల్మెట్ పెట్టుకోండి అన్నా కూడా పట్టించుకోరు, తర్వాత ఇంకా ట్రాఫిక్ రూల్స్ పాటించండి అన్నా కూడా ఎవరు వినరు. ఇలా గవర్నమెంట్ ఎన్ని రూల్స్, యాక్ట్స్ తీసుకొచ్చినా ఒక కామన్ మ్యాన్గా మనం మన యొక్క డ్యూటీ చేయాలి కదా. గవర్నమెంట్కి మనకి మధ్య మంచి రిలేషన్ ఉండాలి అంటే వారికి సహకరించాలి కదా మనం కూడా మరి. సో అందుకనే గాంధీజీ గారు ఒక లైన్ అంటారన్నమాట, బీ ద చేంజ్ యూ విష్ టు సీ ద వరల్డ్ అంటారు. అంటే మార్పు చెందినవాడే మనిషి.

అన్నట్లుగా ఆ మార్పు మనతోనే స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు నుంచి నేను రూల్స్ వైలేట్ చేయను, నా డ్యూటీ ఒక స్టూడెంట్గా లేక మంచి ఫ్రెండ్గా మంచి టీచర్గా మంచి కలెక్టర్గా నా డ్యూటీ నేను చేస్తాను అని అనుకుంటే అక్కడితో మొదలై అందరికీ చేరి ప్రపంచం అంతటా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. మనతో మొదలవ్వాలి, ఆ యొక్క యాక్షన్ అనేది మనమే తీసుకోవాలన్నమాట. అందుకనే ఇండియా నీడ్స్ ఎన్లైటెండ్ సిటిజన్స్ అని అంటారు. మంచి మంచి ఒక సిటిజన్స్ అనేది అవసరము, తెలిసినా తెలియకపోయినా అని చెప్పేసి అని అంటూ ఉంటారు అన్నమాట. అది మనతో మొదలవ్వాలని కూడా ఒక విష్ చేస్తున్నాను అన్నమాట. అయితే ఈ స్ట్రాంగ్లో చాలా పాజిటివ్గా వెళ్తుంది ఈ యొక్క స్టోరీ అనేది. నేను ఇప్పటివరకు అయితే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వేలో తీసుకెళ్ళడం జరిగింది. ఇంకొక సైడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. కొందరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి ఇష్టపడరు, కొందరు వాళ్ళ డ్యూటీ కన్నా ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ లాగా వాళ్ళ యొక్క డ్యూటీకి లైక్ వాళ్ళ యొక్క పదవికే వర్ణత ఇస్తారన్నమాట. వీళ్ళు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు ఈ జనరేషన్లో. ఆఫీసెస్లో చూస్తాం, ఇచ్చిన టైము వచ్చిన టైము పోయిన టైంని క్యాలిక్యులేట్ చేసి వర్క్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని టైంతో సంబంధం లేకుండా మంచి చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు అనుకున్న మంచి ఇంటెన్షన్ ఎంతో ఎనర్జెటిక్తో వర్క్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది, నన్ను నమ్మండి. ఈ అప్రిషియేషన్ ఎందుకన్నానో మళ్ళీ ఈ యొక్క టాపిక్ ఎండింగ్లోకి మీరు నన్ను గ్రహిస్తారనమాట. సో అటువంటి డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీస్ ఏమున్నాయో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక మంచి పాట తర్వాత.

సో మనమైతే ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అవర్ ఓన్ డ్యూటీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు ఒక థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అనే స్టోరీ అయితే చెప్దాం అనుకున్నాం కదా, ఆ స్టోరీకి సంబంధించినటువంటి విషయం అయితే చెప్తున్నాను. రీసెంట్గా నేను ఒక పేపర్లో ఒక లేడీ స్టోరీ చూశాను అనమాట. ఆమె పేరు ముద్దుగా బస్తర్ దీది అని రాసి ఉంది. సాధారణంగా వారు టీచర్ అనమాట, అందరిలాగా టైంకి వచ్చి చెప్పి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె అలా ఆలోచించకుండా గొప్పగా థింక్ చేసి గిరిజన వాడల్లో ఉన్న పిల్లలకు అందరికీ చదువు అందించాలని ఆలోచించి ప్రతి ఊరు తిరుగుతూ ఎందరినో ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటర్స్ని వాళ్ళ కుటుంబాల్లో తయారు చేసిందనమాట. ఈరోజు వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారనమాట ఆ పిల్లలు ఎవరైతే చదువుకున్నారో. ఇది చెప్పండి నిజంగా ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్, ఒక టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ అని కూడా చెప్పొచ్చు కదా, ఒక గొప్ప మార్పులా కూడా మనం భావించవచ్చు. ఇది దైవం మానుష రూపేణ అన్న విధంగా వాళ్ళ ద్వారా

సహకారం అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. లిటరసీని పెంచడంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ మీద కూడా బస్సర్ దీది వారు గొప్పగా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే చెప్పారనమాట. ఈ యొక్క స్టోరీయే కాదనమాట, రియల్ ఇన్సిడెంట్స్ వారు చేయగానే లైక్ ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో గొప్పగా మార్పు తీసుకురావడానికి అవకాశం లభించింది గిరిజన ప్రాంతాల్లో. చూడండి, ఒక గొప్ప వర్క్ అని మనం అయితే అనుకుంటున్నా ఉన్నాం, నిజంగా ఆ గొప్ప వర్క్కి గాను ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో వారిని సత్కరించిందనమాట. ఇందాక చెప్పాను కదా, మనం గొప్ప పనిగా గొప్ప ఇంటెన్షన్తో ఆలోచిస్తే గనక నిష్కామ కర్మలాగా మనకు గొప్పగా అప్రిషియేషన్ అయితే లభిస్తుందనమాట. అలా అని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, డూ అవర్ ఓన్ డ్యూటీ అనమాట. మనం ఏది ఆలోచించకుండా మన పనిని మనం చేయగలగాలి. మనకి ఏది వస్తుందని భావించకుండా మన యొక్క ఇంటెన్షన్ని కరెక్ట్ పెట్టుకొని మన యొక్క డ్యూటీని మనం చేయాలన్నమాట. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ డైరెక్షన్. ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారనమాట. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నాన్ హ్యాబిటబుల్ జోన్స్ అంటారు, నివాసానికి ఆమోదం కాని ఏరియాస్, కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఉండదన్నమాట. కానీ ఆ ఏరియాలో కూడా ప్రజలకు తెలియదు అనమాట ఆ ఏరియా నాన్ హ్యాబిటబుల్ జోన్స్ అని. బట్ ప్లానింగ్ ఆఫీసర్కి అయితే తెలుసు, కానీ ఆయన పర్మిషన్ అయితే ఇచ్చేశారు. ఎలా అని, పర్మిషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, అది ఇల్లీగల్, అయినా కూడా పర్మిషన్ ఇచ్చేశారనమాట. ఒకనొక టైంలో అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చేసాయి. అక్కడ ఎర్త్క్వేక్స్ రావడం వల్ల అంత ఇల్లు అనేది డెమోలిష్ అయిపోయి చాలామంది చనిపోయారు. ఇక్కడ చూడండి, వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు కరెక్ట్గా చేయలేదు. ఈ యొక్క 2 ఎగ్జాంపుల్స్ మనకు చాలా నేర్పించాయి అని నా అభిప్రాయం అనమాట. సో ఇప్పటి నుంచి ఈ క్షణం నుండి మన లైఫ్లో పర్పస్ మర్చిపోకుండా మన కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని వర్క్ చేద్దాం. సో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని మనం జీవితంలో కూడా మన యొక్క పాత్రల్ని మనం దాంట్లో పోషించుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు యువవాణి కార్యక్రమం అయితే. ఇంతవరకు సెలవు, నమస్కారం. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. సైనింగ్ ఆఫ్ యువర్ ఆదిత్య.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలనా

0: సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: We're doing really is that you need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: America loni Asheville lo jarugutunna G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చెయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశాల్లో రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్ నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు

0: బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమిపాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: नव भारत साक्षरता कार्यक्रम के अंतर्गत सभी के लिए शिक्षा को बढ़ावा देते हुए एनसीईआरटी असाक्षर लोगों को साक्षर बनाने के क्रम में कार्य कर रहा है। और अब हम आपसे आज्ञा चाहेंगे, क्योंकि उमंग कार्यक्रम का समय अब समाप्त होता है, तो अपने मित्र अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी चेतना, कुसुमलता, जगबंधु और मंजू जी के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
3: ఈనాటి ఎన్సీఆర్టీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇతురగా ఉషారమణి. జన ఆకాంక్షలు కేంద్రంగా, త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశం విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. పరకాల అమరధామ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పొట్ల పోరాటం సాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని, 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని విడుదల చేశారు. జన ఆకాంక్షలు కేంద్రంగా, త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని ఈ 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని పేర్కొన్నారు. పేదల అవసరాలు, ఆత్మగౌరవాన్ని మేళవించి సంక్షేమాన్ని, రాష్ట్ర భవితను, యువత ఉపాధిని మేళవించి అభివృద్ధిని, సకల వర్గాల సామాజిక న్యాయం, సమాన అవకాశాలను మేళవించి పాలన సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 7 తేదీ నుంచి 9 తేదీ వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 హాజరు కావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సదస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో 2026 ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం కోరారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి మరో 750 ఎకరాలు సేకరిస్తామని, దేవరకద్రలో డిఆర్డీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన 416 ఎకరాలకు పైగా భూమికి ఏడాది కేవలం 1 రూపాయి లీజుపై 33 ఏళ్ల కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కాంగ్రెస్

0: హౌస్ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం వికృతమే కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది చేయకున్న 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశానికి అన్నపూర్ణంగా మారిస్తే కాంగ్రెస్ నాశనం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు.
1: ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం, అతి పెద్ద దగాపత్రం కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. ఒకటి కాదు, రెండు కాదు, ఇచ్చినవి 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు. వీటికి మళ్ళీ గడువులతో సహా చెప్పారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నారు, మిగతా అన్ని పూర్తి చేయడానికి 5 ఏళ్లు అంటూ 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన పరిస్థితి.
0: పరకాల అమర్థమన్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పోరాటం సాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. పరకాల అమరవీరులకు నివాళులర్పించేందుకు వెడుతూ మార్గమధ్యంలో భువనగిరిలో బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తమ కార్యకర్తలు యోధుల్లా నిలబడ్డారని, గాయాలైనా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన కార్యకర్తలను పరామర్శించారు. క్రిటికల్ మినరల్స్ పరిశోధనా రంగంలో మొనాష్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంయుక్తంగా ఖనిజ అన్వేషణ అధునాతన సాంకేతికతలపై దీర్ఘకాలిక పరిశోధన భాగస్వామ్యం అభివృద్ధి చేయనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క నిన్న మొనాష్ యూనివర్సిటీ డీన్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ కేవలం క్రిటికల్ మినరల్స్కు వినియోగదారుగా ఉండకుండా ఈ రంగంలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. పరిశోధనను వాణిజ్య స్థాయిలో విస్తరించే సాంకేతికతల దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన ప్రగతిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బస్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 12,167 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని, 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. నిషేధిత భూముల జాబితా సమస్యలు పరిష్కరించాక కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడం పట్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో 22A భూముల విషయంలో వాస్తవాలంటూ ప్రజలకు చెప్తామన్నారు. సమగ్ర సర్వే ద్వారా గ్రామాల్లో ఆబాది, పట్ట, ప్రభుత్వ భూముల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గ్రహించిన ప్రతిపక్షాలు నిషేధిత జాబితా పేరుతో మైండ్ గేమ్ ప్రారంభించాయని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ఆర్ అని సీఎం కొనియాడారు. మంత్రి వివేక వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లురవి, సురేష్ షెట్గర్, పూరిక బలరాం నాయక్, ఎం అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజగుట్టలోని ఆయన విగ్రహానికి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎడ్లు లక్ష్మణ్ కుమార్తో పాటు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గణనీయమైన మార్పు తెచ్చాయని మంత్రులు గుర్తు చేసుకున్నారు. ములుగులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ
2: ప్రజా సంక్షేమాన్ని ప్రతి పల్లెకు, గడపకు తీసుకెళ్లి అట్టడుగు పేద వర్గాలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిదాత మన వైఎస్ఆర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి చేసినటువంటి ప్రజారంజక పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో సాధారణం కంటే 188% అధికంగా 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 87% తక్కువ వర్షపాతం నమోదైంది. 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నకరికల్లో ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి కొత్తగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రితో పాటు బహిరంగ సభ నిర్వహించే మినీ స్టేడియం వద్ద

అగర్వాల్ పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం, స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో ప్రజలకేమీ చేయలేదంటూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండలో సుంకే రవిశంకర్, మానకొండూరులో రసమయ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొమరంభీ, మాసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు నిరసన తెలుపుతున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల సంబరాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అధ్వానంగా సాగుతోందన్నారు. సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాద, ఆసిఫాబాద్ జిల్లాల యువజన క్రీడల అధికారు హనుమంతరెడ్డి, అష్ఫాక్ అహ్మద్ వేరేరు ప్రకటనలో తెలియజేశారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల అధికారి అజ్మీర్ ఆరాందీస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీని ప్రారంభించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పన అధికారి ముప్పిడి రజని కిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 43 ఏళ్లలోపు అభ్యర్థులుగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. జర్మన్ భాషపై పట్టుండాలని చెప్పారు. ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను బకాయిల్ని కూడా 31 మార్చిలోగా పూర్తిగా వసూలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజే సౌండ్స్ వినియోగం, అనుమతి లేని డ్రోన్లపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలియజేశారు. విశేషాలు మరొకసారి. జన ఆకాంక్షలు కేంద్రంగా, త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని తమ ప్రభుత్వ 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. పంట సాగు, ఇంటి బాగు,
2: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
3: చేను కబుర్లు మీ చింత
4: లేదిక, మీ ఇంట చింత.
5: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక కళాశాల తృతీయ మరియు ద్వితీయ సంవత్సరము చదువుతున్నాము. ఈరోజు మేము తీసుకున్న అంశం మొరింగ యొక్క ప్రాసెసింగ్. పాత్రలు: శ్రీనుగా శ్రీనివాస్, లక్ష్మిగా ప్రియాంక, రేణుకగా శివాని, శృతిగా మౌనిక, లత స్నేహితురాలు. తల్లి కూతురు మధ్యన సంభాషణ.
1: లేమ్మా శృతి.
0: అమ్మ, ఒక్క 5 నిమిషాలు ఆగమ్మా.
1: లేయమ్మా, కళాశాలకు సమయం అవుతుంది.
0: సరే అమ్మా, లేస్తున్నా.
1: యూనిఫామ్ అల్మారా పక్కన పెట్టానమ్మా.
0: సరే అమ్మా.
1: ఏంటి శృతి, ఈరోజు మొహం వెలిగిపోతుంది.
0: అవునమ్మా, ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో చదువుతున్నందుకు నాకు గర్వంగా ఉంది అమ్మా. పైగా ఆహారం గురించి కూడా తెలుస్తుంది అమ్మా.
1: చదువుకోవడం చెప్పినంత సులభం కాదమ్మా, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి.
0: నా పట్ల నమ్మకం ఉంచమ్మా. అమ్మ, కళాశాలకు సమయం అవుతుంది, వెళ్ళి వస్తాను.
1: జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా.
0: సరే అమ్మా. కళాశాలలో శృతి మరియు తన స్నేహితురాలి మధ్యన జరిగే సంభాషణ. హలో, నా పేరు

0: తెరులత.
1: హాయ్, నా పేరు శృతి. నువ్వు ఈ కళాశాలలో ఎన్నో సంవత్సరం చదువుతున్నావు?
0: నేను ఈ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. మరి నువ్వు ఏ సంవత్సరం చదువుతున్నావు?
1: ఓ అవునా, నేను కూడా మొదటి సంవత్సరం చదువుతున్నాను.
0: తరగతి గదికి వెళ్దామా? మరి
1: సరే పదా. మరి
0: అవును, మనకు ఏ టీచర్ వస్తున్నారు ఇప్పుడు?
1: ఏమో నాకు కూడా తెలీదు.
0: తరగతి గదిలో టీచర్ వచ్చాక టీచర్ మరియు పిల్లల మధ్య జరిగే సంభాషణ.
1: శుభోదయం సార్.
2: శుభోదయం పిల్లలు, నా పేరు శ్రీను. నేను మీకు పండ్లు ఇంకా కూరగాయల గురించి చెప్తాను.
1: సరే సార్, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం సార్?
2: ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పోషకాహారం కావాలి. ఈ మధ్య మునగాకు అని బాగా ప్రచారం చేస్తున్నారు కదా, అయితే మనం ఇప్పుడు ఆ మునగాకుల గురించి చెప్పుకుందాం.
0: సరే సార్.
2: మీలో ఎవరికైనా మునగాకు గురించి తెలుసా?
0: తెలియదు సార్.
2: సరే, మరి దాని గురించి మనం చెప్పుకుందాం.
0: సరే సార్.
2: మునగాకు సూపర్ ఫుడ్ అని కూడా అంటారు.
0: ఎందుకు సార్?
2: ఎందుకంటే మునగాకుల్లో అధిక పోషకాలు కలిగినవి, మరియు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ప్రోటీన్ ఎక్కువ ఉండడం వలన సూపర్ ఫుడ్ అని అంటారు.
0: అవునా సార్? సార్ ఎలాంటి విటమిన్లు ఖనిజాలు ఉంటాయి సార్?
2: మునగాకుల్లో విటమిన్ ఏ, సిఇ, బి కాంప్లెక్స్, అలానే కాల్షియం, ఇనుము, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
0: అవునా సార్?
2: ఇంకా చెప్పాలంటే ఇతర ఆకుల్లతో పోలిస్తే మునగాకుల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇక 100 గ్రాముల్లో మునగాకుల్లో 25% ప్రోటీన్, 11% ఫైబర్, 28% కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇకపోతే 82 మిల్లీగ్రాముల మ్యాగ్నీషియం ఉంటుంది.
0: ఓకే సార్.
1: అవును సార్, మనం మునగాకులను ఎలా తినాలి?
2: అవును, చాలా మంచి ప్రశ్న అడిగావు. మనం మునగాకును పొడిలాగా చేసి లేదా గుళికలు, సలాడ్, సూపులు రూపంతో తీసుకోవచ్చు.
0: అవునా సార్?
1: సార్ నాకు ఒక సందేహం ఉంది.
2: ఏంటి అది?
1: అది మనం మునగ చెట్టుని ఏ వాతావరణంలో పెంచితే బాగా పెరుగుతుంది సార్?
2: మునగ చెట్టు ఉష్ణ మండలం మరియు ఉప ఉష్ణ మండలం వాతావరణంలో బాగా పెరుగుతుంది.
1: అవునా సార్?
2: సరే అమ్మా, ఈరోజు ఇది చాలు. రేపటి క్లాస్ లో మునగాకు గురించి వివరంగా తెలుసుకుందాం.
0: సరే సార్. థ్యాంక్ యూ సార్.
2: సరే వెళ్దాం పదండి ఇంటికి, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.
0: ఇంటికి వెళ్లే సమయంలో శృతి మరియు లక్ష్మిల మధ్యలో జరిగే సంభాషణ.
3: అవును శృతి, ఈరోజు మధ్యాహ్నం నువ్వు తీసుకొచ్చింది మునగకాయ కూర కదా?
0: అవును లక్ష్మి.
3: అవును, మునగకాయతో కాకుండా మునగాకుతో కూడా ఏమైనా వంటలు చేస్తుందా మీ అమ్మగారు?
0: లేదు లక్ష్మి.
3: అవునా, సరే. మరి
0: కళాశాల నుండి ఇంటికి వచ్చాక అమ్మ మరియు శృతి మధ్యలో జరిగే సంభాషణ. అమ్మ ఉన్నావా?
1: హా శృతి, అప్పుడే వచ్చావా కళాశాల నుండి?
0: హా అమ్మా.
1: సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా అమ్మా, ఏమైనా తిందువు కాని.
0: సరే అమ్మా.
1: అవును, ఈరోజు కళాశాలలో ఎలా జరిగింది?
0: ఆ ఈరోజు మాకు సార్ మునగాకు గురించి చెప్పారు అమ్మా.
1: ఓ అవునా శృతి.
0: అవునమ్మా, నీకు మునగాకుతో ఏం చేస్తారో తెలుసా?
1: మునగాకుతో ఏం చేస్తారు? పాడేస్తారమ్మా.
0: అమ్మో అమ్మా, ఇక నుంచి అలా నువ్వు పడేయకు, ఎందుకంటే వాటిలో మనకి చాలా ఉపయోగాలున్నాయి.
1: అవునా, ఏంటవి?
0: మునగాకులో చాలా ప్రోటీన్ ఉంటుంది అమ్మా, అది మనకు చాలా ఆరోగ్యకరమైనది కూడా. అదే కాకుండా మనం మునగాకుతో చాలా విధాలుగా కూడా ఉపయోగించవచ్చు అమ్మా.
1: అవునా శృతి.
0: రేఖ అనే ఇంటి పక్కన ఉన్న ఆంటీ శృతి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జరిగే సంభాషణ. అక్క ఏం చేస్తున్నావు?
1: ఏం లేదు రేఖ, ఇప్పుడే శృతి వాళ్ళ కళాశాలలో మునగాకు గురించి చెప్పారంట, దాని గురించి వింటున్నా.
0: అవునా శృతి, ఏం చెప్పారు? ఓ అదా ఆంటీ, మునగాకులో ఉండే పోషక విలువల గురించి చెప్పాను. వాటిని పడేయకుండా వాడుకుంటే మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పాను.
1: అవును, మనకిది మార్కెట్లో దొరుకుతుందా?
0: ఆ దొరుకుతుంది ఆంటీ.
1: సరే ఇక నేను వెళ్ళొస్తాను.
0: సరే మరి.
1: అమ్మ రేపటి క్లాస్లో సార్ మాకు మునగాకు గురించి వివరంగా చెప్తా అన్నారు.
0: అవునా, మంచిగా విని అవగాహనతో ఉండు క్లాస్లో, మనం కూడా పాటిద్దాం.
1: అలాగే అమ్మా.
0: ఇంకా పడుకో శృతి, పొద్దునే కళాశాలకు వెళ్ళాలిగా. మరుసటి రోజు కళాశాలలో జరిగే సంభాషణ. లక్ష్మి, ఈరోజు త్వరగా వచ్చావే.
3: అలా ఏం లేదు శృతి.
0: ఇంకా ఏంటి మరి విశేషాలు?
3: ఈరోజు సార్ మనకి మునగాకు గురించి వివరంగా చెప్తా అన్నారు కదా.
0: ఆ అవును.
1: శుభోదయం సార్.
2: శుభోదయం పిల్లలు, కూర్చోండి.
1: సార్ ఈరోజు మాకు మునగాకు గురించి చెప్తా అన్నారు కదా.
2: ఆ మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు అనుకుంటా వినడానికి.
1: అవును సార్.
2: నిన్న మనం మునగాకులలో ఏముంటాయో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం మునగాకుని ఎలా వాడాలో మరియు ప్రాసెసింగ్ ఉపయోగాలు, వాటి యొక్క లాభాలు మరియు ఎలా నిల్వ చేయాలో వీటి గురించి తెలుసుకుందాం.
0: సరే సార్.
2: ముందుగా మనం మునగాకు ఎలా చట్నీ చేస్తారో దాని గురించి తెలుసుకుందాం.
1: ఓకే సార్.
2: మునగాకు.

0: పచ్చడి తయారీ విధానం వేరే పచ్చడి విధానంలానే ఉంటుంది, కానీ పచ్చడిలో కూరగాయలు బదులుగా మునగాకుని వాడుతాము. మనం మునగాకులని శుభ్రం చేయాలి, తర్వాత కొంచెం సన్నని మంటపై వేయించాలి. ఇక పెనం తీసుకొని పచ్చడికి కావాల్సిన పదార్థాలను వేయించాలి.
1: ఏమేం పదార్థాలు కావాలి సార్?
0: పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, నువ్వులు, నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తురిమిన కొబ్బరి, మునగాకులన్నీ చేసే దాన్ని బట్టి తీసుకోవాలి. మునగాకు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించిన పదార్థాలని మునగాకుని మిక్సీ పట్టిన దాంట్లో కలపాలి. పచ్చడి రుబ్బిన మిశ్రమాన్ని తాలింపు వేయాలి. ఈ పచ్చడిని అన్నంతో కానీ గోధుమ రొట్టెలతో లేదా జొన్న రొట్టెలతో తింటే రుచిగా ఉంటుంది. చూశారుగా మునగాకు పచ్చడి పెట్టడం ఎంత సులభమో, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ప్రయత్నం చేయండి.
2: సరే సార్.
0: ఇప్పుడు మనం మునగాకుల ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.
2: సరే సార్.
0: మునగాకుల పొడి, దీన్ని మనం స్మూతీలో, సూపులో, టీలో కూడా కలుపుకోవచ్చు. మునగాకు టీ ఎండబెట్టిన ఆకులతో తయారు చేస్తారు.
1: అవునా సార్? మరి టాబ్లెట్స్ ఎక్కడ వాడతారు?
0: దాని గురించి ఇప్పుడు చెప్తాను. మునగాకుల టాబ్లెట్స్, మునగాకుల పొడి క్యాప్సూల్స్గా భద్రపరుస్తారు, రోజువారీగా వాడతారు. మునగ నూనె, ఇది మునగ గింజల నుండి తీయబడుతుంది. మునగ సబ్బులు, మునగాకు కలిగిన సబ్బులు మరియు లోషన్లు దొరుకుతాయి. చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది మరియు మొటిమలను తగ్గిస్తుంది.
1: సరే సార్. మరి మునగాకు నుంచి జంతువులకు ఏమి లాభం లేదా సార్?
0: ఎందుకు లేదు, జంతువులకు కూడా లాభాలు ఉన్నాయి.
1: ఏంటి సార్ అవి?
0: మునగాకు తినడం వలన జంతువులు అధిక పోషకాలను పొందుతాయి.
3: అవును సార్. మరి మునగాకు చర్మ సౌందర్యానికి ఎలా వాడతారు?
1: అవును సార్ చెప్పండి, వాడడం వల్ల ఏం జరుగుతుందో అది కూడా చెప్పండి సార్.
0: మునగాకు ఫేస్ ప్యాక్, ఇది ముఖానికి పెట్టడం వల్ల చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. మునగాకు స్క్రబ్, ఇది చర్మంలో మృత కణాలను తొలగించి మెరుగు అందిస్తుంది.
1: సరే సార్.
3: శృతి, మనం కూడా మునగాకుతో ఇలా ప్రయత్నించి చూద్దాం.
1: సరే లక్ష్మి.
4: సార్, మీరు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు కదా, అయితే వాటి ప్రయోజనాల గురించి వివరంగా చెప్పండి సార్.
0: సరే సరే చెప్తాను. మునగాకు మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తహీనత నివారిస్తుంది, గుండె ఆరోగ్యానికి కాపాడుతుంది, జుట్టు పెరుగుదల, ఎముకల బలం కూడా పెంచుతుంది.
1: గుండె ఆరోగ్యానికి ఎలా పెంచుతుంది సార్?
0: మునగాకు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావు.
3: మరి రోగ నిరోధక శక్తిని ఎలా?
0: మునగాకులో అధికంగా విటమిన్ సి ఉండటం వలన శరీరానికి రోగ నిరోధక శక్తి లభిస్తుంది, అందువల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది.
3: అవునా సార్?
0: అంతేకాకుండా మునగాకులలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది.
3: అవునా సార్? ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా సార్?
0: ఇంతేకాదు, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
3: సార్, నాదొక సందేహం సార్.
0: ఏంటమ్మా అది?
3: ఇంతకుముందు మీరు అన్నారుగా సార్, మునగాకు తీసుకోవడం వలన రక్తపోటు తగ్గిస్తుంది అని. అలాంటప్పుడు మనం రక్తపోటు కోసం మందులు తీసుకుంటాం కదా, మరి మునగాకుని తీసుకోవచ్చా సార్?
0: చాలా మంచి ప్రశ్న అడిగావు లక్ష్మి. తీసుకోవచ్చు అమ్మా, కానీ తగినంత మోతాదులో తీసుకోవాలి.
1: అవునా సార్?
0: ఇప్పుడు మనం మునగాకును ఆయుర్వేదాల్లో ఎలా వాడతారో చూద్దాం.
1: సరే సార్.
0: మునగాకు ఆయుర్వేద మందుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని శుద్ధి చేసి టాక్సిన్స్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
1: సరే సార్. సార్, మరి మునగాకు చేదుగా ఉంటుంది కదా సార్, మరి ఎలా తింటారు? దాని చేదుతనాన్ని ఎలా తగ్గిస్తారు?
0: అవును శృతి, మునగాకు చేదుగా ఉండడం వలన తినలేము, కానీ చేదుని అదుపు చేయడానికి చాలానే మార్గాలున్నాయి.
1: ఏంటి సార్ ఆ మార్గాలు?
0: మునగాకులను వేడి నీటిల్లో 2 నుంచి 3 నిమిషాలు ముంచి వెంటనే చల్ల నీటిలో వేయాలి. దీనివల్ల చేదుతనం తగ్గుతుంది. అంతేకాకుండా ఆకులను ఎండబెట్టడం వలన చేదు తగ్గుతుంది. మునగాకుకి సమతుల్యత కలిగించే పదార్థాలు వాడడం వల్ల చేదు తగ్గుతుంది.
3: సమతుల్యత కలిగించే పదార్థాలు ఏంటి సార్ అవి?
0: సమతుల్యతను తగ్గించే వాటిలో ఫలాల రసాలను మునగాకుతో కలపడం ద్వారా చేదు తగ్గుతుంది. అలాగే తీపి పదార్థాలు వాడటం వల్ల కూడా చేదు తగ్గుతుంది.
3: అవునా సార్?
0: ఇక ఎవరికైనా సందేహాలు ఉన్నాయా పిల్లలు?
2: ఏమీ లేవు సార్.
0: సరే, ఇవాల్టి క్లాస్ ముగిసింది.
1: సరే సార్, ధన్యవాదములు.
4: పద లక్ష్మి, ఇక ఇంటికి వెళ్దాం.
3: సరేనే.
1: శృతి ఇంటికి వెళ్ళే దారిలో మరియు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగే సంభాషణ. ఈరోజు సార్ మునగాకు అంశాన్ని చాలా బాగా వివరించారు కదా.
3: అవును శృతి, ఈరోజు మనం తెలుసుకున్నవి అన్నీ మనం కూడా

0: పాటిద్దాం, అలాగే అందరికి ఉపయోగాల గురించి వివరిద్దాం.
1: ఆ లక్ష్మి.
0: సరే మరి నేను వెళ్తాను.
1: శృతి మరియు అమ్మ మధ్యలో జరిగే సంభాషణ. అమ్మా నేను వచ్చేసా.
0: వచ్చావా? ఈరోజు కళాశాలలో మునగాకు గురించి తెలుసుకుంటా అని చెప్పావు కదమ్మా.
1: అమ్మా సార్ మాకు చాలా బాగా వివరించారు మునగాకు గురించి.
0: అవునా శృతి, ఏం చెప్పారు?
1: అది మునగాకు యొక్క ఉపయోగాలు, ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, మునగాకు ఎలా వాడుకోవాలి, మునగాకు యొక్క ఉత్పత్తులు, మునగాకుని ఎలా నిల్వ చేయాలి, ఇంకా మునగాకుని చేదుని ఎలా తగ్గించాలి అనే వాటి గురించి చెప్పారమ్మా.
0: అవునా శృతి, చాలా తెలుసుకున్నావు. మునగాకు గురించి మనం కూడా ఇవన్నీ పాటిద్దాం.
1: అమ్మా అంతకంటే ముందు మనం కూడా ఒక మునగాకు చెట్టుని పెంచుదాం.
0: సరే శృతి, కానీ అది మన మట్టిలో మరియు వాతావరణంలో పెరుగుతుందా?
1: అమ్మా దాని గురించి కూడా తెలుసుకున్నాను. మునగ చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది.
0: అవునా, సరే మనం కూడా మునగ చెట్టుని పెంచుకుందాం.
1: సరే అమ్మా.
0: సరే ఇక వెళ్ళి కాలు చేతులు కడుక్కొని రాయమైనా తిందువు కాని.
1: సరే అమ్మా.
2: నేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవం నిర్వహిస్తారు. ప్రజల్లో పోషకాహారం, సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడం ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యమైనది. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం మన శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు శరీర ఎదుగుదల, రోగనిరోధక శక్తి మరియు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సరైన పోషకాహారం తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. పోషకాహారంపై అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు, మహిళలు మరియు ఇతర వయసుల వారికి పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ప్రతి కుటుంబంలో పోషకాహారం గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా సరైన ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, బాలింతలు మరియు యుక్త వయస్కుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తారు. మంచి పోషకాహారం మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయడం మన బాధ్యత. పోషకాహారం అంటే ఏమిటి? సమతుల్య ఆహారం ప్రాముఖ్యత. పోషకాహారం అంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన మోతాదులో అందించే ఆహారం. మన శరీరంలో మరియు ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్ మరియు నీరు ఉండాలి. కార్బోహైడ్రేట్లు మనకు శక్తిని అందిస్తాయి. అన్నం, రొట్టెలు, చిరుధాన్యాలు వంటి ఆహారాల్లో ఇవి లభిస్తాయి. ప్రోటీన్లు శరీర కణజాలాల నిర్మాణానికి మరియు ఎదుగుదలకు అవసరం. పప్పులు, గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, మాంసం వంటి వాటిల్లో ప్రోటీన్లు ఉంటాయి. విటమిన్లు మరియు ఖనిజ లవణాలు మన శరీరంలోని వివిధ జీవక్రియలకు అవసరం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి వాటిలో ఇవి సమృద్ధిగా ఉంటాయి. సమతుల్య ఆహారం అంటే ఒకే రకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కాదు, వివిధ రకాల ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకోవడం. మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు మరియు ఇతర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అలాగే ఎక్కువగా నూనె, ఉప్పు, చక్కెర ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. జంక్ ఫుడ్ మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తరచుగా తీసుకోకుండా ఉండడం మంచిది. మన ప్లేట్లో వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందే అవకాశం అంతే ఎక్కువగా ఉంటుంది. పిల్లల పోషకాహారం. పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి పోషకాహారం చాలా అవసరం. చిన్న వయసులో పిల్లల శరీరం మరియు మెదడు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో సరైన పోషకాహారం అందకపోతే వారి ఎదుగుదలపై ప్రభావం పడవచ్చు. శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యమైనది. 6 నెలల వయసు వరకు తల్లిపాలు శిశువుకు

అవసరమైన పోషకాలను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు వయసుకు తగిన అదనపు పోషకాహారం ప్రారంభించాలి. పిల్లలకు ఇచ్చే ఆహారం మృదువుగా, పరిశుభ్రంగా మరియు పోషక విలువలు కలిగి ఉండాలి. పిల్లల ఆహారంలో పప్పులు, గుడ్లు, పాలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు వంటి ఆహారాలను చేర్చాలి. పిల్లలు జంక్ ఫుడ్, చిప్స్, అధిక చక్కెర కలిగిన పానీయాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అలాగే పిల్లల ఎదుగుదలను క్రమం తప్పకుండా గమనించాలి. బరువు, ఎత్తు మరియు వయసుకు తగిన అభివృద్ధి ఉందా లేదా అనేది పరిశీలించడం అవసరం. ఆరోగ్యకరమైన బాల్యం మంచి భవిష్యత్తుకు పునాది. అందుకే ప్రతి తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గర్భిణీలు మరియు బాలింతలకు పోషకాహారం. గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదలకు కూడా సరైన పోషకాహారం అవసరం. గర్భిణీలు వైద్యులు లేదా ఆరోగ్య సిబ్బంది సూచనల ప్రకారం ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు ఇతర అవసరమైన పోషకాలను తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు మరియు ఇతర పోషక విలువలు కలిగిన పదార్థాలను చేర్చుకోవాలి. తగినంత నీరు త్రాగడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం మరియు ఆరోగ్య సిబ్బంది సూచనలు పాటించడం చాలా ముఖ్యం. బిడ్డ పుట్టిన తరువాత బాలింతలకు కూడా మంచి పోషకాహారం అవసరం. తల్లి ఆరోగ్యంగా ఉంటే శిశువుకు తల్లిపాలు అందించడంలో కూడా సహాయపడుతుంది. బాలింతలు తమ ఆరోగ్యాన్ని, ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారాన్ని తగ్గించకుండా వివిధ రకాల పోషక పదార్థాలను సరైన మోతాదులో తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా గర్భిణీలు మరియు బాలింతలకు సమయానికి ఆహారం అందించడం, విశ్రాంతి కల్పించడం మరియు అవసరమైన ఆరోగ్య సేవలు అందేలా చూడడం వంటి విషయాల్లో సహకరించాలి. తల్లి ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యానికి పునాది. అందువల్ల గర్భిణీలు మరియు బాలింతల పోషకాహారాన్ని కుటుంబం మొత్తం ఒక బాధ్యతగా తీసుకోవాలి. మహిళల్లో రక్తహీనత కారణాలు మరియు నివారణ. మహిళల్లో కనిపించే ముఖ్యమైన పోషకాహార సమస్యల్లో రక్తహీనత ఒకటి. శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐరన్ లోపం దీనికి ఒక ముఖ్యమైన కారణం. రక్తహీనత ఉన్నప్పుడు అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. మహిళలు, ముఖ్యంగా యుక్త వయస్కులు, గర్భిణీలు మరియు బాలింతలు ఐరన్ అవసరాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, మాంసాహార పదార్థాలు మరియు ఐరన్ ఉన్న ఇతర ఆహారాలను చేర్చుకోవాలి. వైద్యులు లేదా ఆరోగ్య సిబ్బంది సూచించినట్లయితే ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను సూచించిన విధంగా తీసుకోవాలి. ఆహారంతో పాటు పరిశుభ్రత, ఆరోగ్య పరీక్షలు మరియు సరైన ఆరోగ్య సేవలు కూడా ముఖ్యమైనవి. రక్తహీనతను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్యకరమైన మహిళే ఆరోగ్యకరమైన కుటుంబానికి బలం. కాబట్టి మహిళల పోషకాహారంపై కుటుంబం మరియు సమాజం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పోషకాహార లోపం సమస్యలు మరియు నివారణ. మన శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోతే పోషకాహార లోపం ఏర్పడుతుంది. పోషకాహార లోపం కేవలం తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే కాకుండా సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఏర్పడుతుంది. పిల్లల్లో పోషకాహారం లోపం వల్ల వారి ఎదుగుదల మరియు అభివృద్ధిపై ప్రభావం పడవచ్చు. పెద్దల్లో బలహీనత మరియు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల సమస్యలు రావచ్చు. పోషకాహార లోపాన్ని నివారించడానికి కుటుంబంలోనే సరైన ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలి. స్థానికంగా అందుబాటులో ఉన్న చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర పోషక విలువలు కలిగిన ఆహారాలను ఉపయోగించాలి. ఆహారం తయారు చేసేటప్పుడు పరిశుభ్రత పాటించాలి.
భోజనం.

0: మరియు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లల బరువు మరియు ఎదుగుదలను క్రమం తప్పకుండా గమనించాలి. ఏదైనా సమస్య కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలి. పోషకాహార లోపాన్ని నివారించడం ఒక్కరి బాధ్యత కాదు. కుటుంబం, సమాజం మరియు ఆరోగ్య వ్యవస్థ కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చు. వృద్ధుల పోషకాహారం. వృద్ధులకు సులభంగా జీర్ణమయ్యే పోషకాలు అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి. తగినంత నీరు, పండ్లు, కూరగాయలు మరియు తగిన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం. నీటి ప్రాముఖ్యత. మన శరీర ఆరోగ్యానికి నీరు కూడా ఒక ముఖ్యమైన పోషక అవసరం. రోజంతా తగినంత నీరు తీసుకోవాలి. కుటుంబంలో పోషకాహార అలవాట్లు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. పిల్లలు పెద్దలను చూసి ఆహారపు అలవాట్లను నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు మంచి ఆదర్శంగా ఉండాలి. ఆహార వృధాను నివారించాలి. అవసరానికి సరిపడ్డ ఆహారాన్ని మాత్రమే వండుకోవాలి. మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేసి తగిన విధంగా ఉపయోగించాలి. ఆహారాన్ని గౌరవిద్దాం, వృధాను నివారిద్దాం. పోషకాహార అవగాహనలో అంగన్వాడీల పాత్ర. మహిళలు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ కేంద్రాలు మరియు ఫ్రంట్లైన్ వర్కర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించడం, తల్లులకు అవగాహన కల్పించడం మరియు ఆరోగ్య సేవలతో అనుసంధానం చేయడం వంటి కార్యక్రమాలు కీలకం. పోషకాహారం సమాజం మొత్తం బాధ్యత. పోషకాహారం అనేది కేవలం మహిళలు లేదా ఆరోగ్య శాఖకు సంబంధించిన విషయం కాదు. కుటుంబం, పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక సంస్థలు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ఆరోగ్యంగా ఉండడానికి మనం కొన్ని మంచి ఆహారపు అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. మొదటగా, ప్రతిరోజు వివిధ రకాల పోషకాహార పదార్థాలను తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు మరియు మన శరీరానికి అవసరమైన ఇతర ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. తగినంత నీరు త్రాగాలి. ఎక్కువగా ఉప్పు, చక్కెర మరియు నూనె ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. జంక్ ఫుడ్ మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. అల్పాహారాన్ని మానవేయకూడదు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మరియు చక్కెర కలిగిన పానీయాలను తరచుగా తీసుకోకూడదు. ప్యాకేజ్డ్ ఆహారాలు కొనేటప్పుడు ఆహార లేబుల్స్ను పరిశీలించే అలవాటు చేసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీరు ఉపయోగించాలి. ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవాలి. పోషకాహారంతో పాటు ప్రతిరోజు తగినంత శారీరక చురుకుదనం, మంచి నిద్ర మరియు పరిశుభ్రత కూడా ఆరోగ్యకరమైన జీవితానికి అవసరం. జాతీయ పోషకాహార వారోత్సవం కేవలం ఒక వారం పాటు నిర్వహించే కార్యక్రమం మాత్రమే కాకుండా పోషకాహారంపై అవగాహనను, మన జీవితంలో ప్రతిరోజు పాటించాల్సిన బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమం. ప్రతి ఇంట్లో పోషకాహారం గురించి అవగాహన పెంపొందించడం పిల్లలు, మహిళలు, గర్భిణీలు మరియు బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుదాం. సరైన పోషకాహారం తీసుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న.
2: మిరపని ఏ రంగు వచ్చినప్పుడు కోత కోయాలి? ఆప్షన్ ఏ ముదురు ఎరుపు రంగు, ఆప్షన్ బి లేత ఎరుపు రంగు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ముదురు ఎరుపు రంగు.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న.
2: ఏ పోషకం వేయడం వల్ల మిరపలో రంగు మెరుగవుతుంది? ఆప్షన్ ఏ నత్రజని, ఆప్షన్ బి పొటాష్. సరైన సమాధానం ఆప్షన్ బి పొటాష్.
3: గత వారం ప్రసారం కాబడిన చెనుకబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుండి అనిల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేలవంచి గ్రామం నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం కోనబోయినపల్లి నుండి

0: మల్లయ్య గౌరవ. నిజామాబాద్ జిల్లా ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని మాయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోషిని. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత. హైదరాబాద్ మణకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు హైదరాబాద్ బాచిపల్లి నుండి వి మాధవి లత.
1: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు. మొదటి ప్రశ్న,
2: మునగాకులో అధికంగా ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి.
1: ప్రశ్న మరోసారి. మొదటి ప్రశ్న,
2: మునగాకులో అధికంగా ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి. రెండవ ప్రశ్న, మునగాకుల వల్ల మన శరీరానికి కలిగే లాభం ఏమిటి? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది, ఆప్షన్ బి హిమోగ్లోబిన్ని తగ్గిస్తుంది.
1: ప్రశ్న మరోసారి.
2: రెండవ ప్రశ్న, మునగాకుల వల్ల మన శరీరానికి కలిగే లాభం ఏమిటి? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది, ఆప్షన్ బి హిమోగ్లోబిన్ని తగ్గిస్తుంది.
0: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 8 1 8 2 3 8. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8 3 3 3 8 1 8 2 3 8.
3: చేను కబుర్లు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: आदाब, ये आकाशवाणी है. खबरों के साथ मैं नीतिका त्यागी. भारत ने सैलाब से मुतासिरा नेपाल की मदद की खातिर जरूरी दवाओं और तिब्बी आलात पर मुश्तमिल 5.5 टन इमदादी सामान ले जाने वाला 5वां तैयारा रवाना कर दिया है. नेपाल में सैलाब से हलाकतों की तादाद 1,100 से तजावुज कर गई है. आलमी बैंक के सरबराह अजय बंगा ने भारत की इख्तिसादी तरक्की की तारीफ की है और कहा है कि आलमी सतह पर इख्तिसादी मुश्किलात के बावजूद भारत में 8% से ज्यादा शरह तरक्की हासिल करने की सलाहियत मौजूद है. भारत और अफगानिस्तान के दरमियान दो तरफा तजारत और इख्तिसादी तआवुन को मजबूत बनाने के इकदामात का जायजा लेने के लिए तजारत से मुतालिक दोनों ममालिक के मुश्तरका वर्किंग ग्रुप की मीटिंग मुनाकिद हुई. वजीर आजम नरेंद्र मोदी आज शाम नई दिल्ली में जल शक्ति की वजारत के महकमा जाती इजलास के इख्तितामी सेशन से खिताब करेंगे. और बैडमिंटन में किदाम्बी श्रीकांत चाइना ओपन बैडमिंटन के दूसरे राउंड में पहुंच गए हैं. अब खबरें तफसील से. भारत नेपाल में जारी राहत और बचाव की कार्रवाइयों में तमाम मुमकिन मदद फराहम कर रहा है. आज राहत और बचाव की इमदाद लेकर 5वां भारतीय तैयारा नेपाल के लिए रवाना हुआ. एक सोशल मीडिया पोस्ट में वजीर खारजा डॉ एस जयशंकर ने बताया कि इस तैयारी में खसूसी साजो सामान से लैस 11 रुकनी बचाव टीम, नीस, 5.5 टन इंतहाई जरूरी दवाएं भेजी गई हैं. 19 अरकान पर मुश्तमिल एक भारतीय फोरेंसिक टीम ने फोरेंसिक माहिरीन के साथ नेपाल में हालिया अचानक सैलाब के महलुकीन की शिनाख्त में मदद की खातिर डीएनए सैंपल्स की जांच शुरू कर दी है. भारतीय सिफारतखाने ने बताया है कि इस टीम ने काठमांडू वादी के खुमलटार इलाके में नेपाल पुलिस सेंट्रल फोरेंसिक साइंस लेबोरेटरी और नेशनल फोरेंसिक साइंस लेबोरेटरी में तज्जिए का काम शुरू किया है. नेपाल पुलिस के मुताबिक कल शाम तक 1,068 लाशें निकाली गईं. جن میں سے 400 لاشوں کی شناخت میں دشواری پیش آ رہی ہے۔ پولیس کا کہنا ہے کہ 4606 افراد کا کچھ اتا پتا نہیں ہے، جن میں 583 غیر ملکی شہری شامل ہیں۔ اس سے تشویش میں اضافہ ہو گیا ہے کہ مرنے والوں کی تعداد مزید بڑھ سکتی ہے۔

0: आणि श्रोते हो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या आठवड्यात सोमवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सोनाली कुलकर्णीचा नमस्कार.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్యాన స్థితి, ఎల్నీనియో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక పనితీరంతో బలంగా ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా కొనియాడారు. G20 సమావేశాల వేదిక ఆయన మాట్లాడారు. అమెరికాలోని యాష్విల్లీలో జరిగిన G20 సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ వాల్డిస్ డోబ్రోవ్స్కీస్తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో భారత్ EU ఆర్థిక భాగస్వామ్యం, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మొదలైన కీలక విషయాలను ప్రస్తావించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఒక్క హామీ కూడా పూర్తి న్యాయం చేయలేకపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో ఈ ఛార్జ్షీట్ విడుదల చేశారు. కార్యక్రమంలో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాంధ్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధన్ సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సింగరేణి భూగర్భ బొగ్గు గనుల ప్రైవేటీకరణ వార్తను యాజమాన్యం పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. మైనింగ్ రంగంలో 30 నిఘంల ద్వారా వివిధ రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేస్తూ దేశ ఇంధన భద్రతకు సంస్థ నిరంతరం తోడ్పడుతోందని వెల్లడించింది. తెలంగాణలోని 30 జిల్లాల ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కమిటీలకు అక్టోబర్ 4 ఎన్నికలు నిర్వహించేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలియజేశారు. రాష్ట్రంలో రెడ్క్రాస్ సొసైటీ మొత్తం సభ్యత్వం 113,000 దాటిందని అధికారులు చెప్పారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్ 2వ రౌండ్ తర్వాత సాధించారు. తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తాపేకి చెందిన చియు జెన్పై విజయం సాధించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూశారు డబుల్ కమిటాలోకి మీ రాజేష్తో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి దినోత్సవం వరల్డ్ కోకోనట్ డే జరుపుకుంటున్నారు. కొబ్బరి సాగు, దాని ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో మరి కొబ్బరి ఇంపార్టెన్స్ మనకు చాలా తెలుసు. సో కొబ్బరిని పాజిటివ్ వైబ్రేషన్కి మనం పెట్టుకుంటాం కూడా. జనరల్గా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉండడం వల్ల చాలా మంచిదని చెప్పేసి కూడా మరి పాత రోజుల్లో కొబ్బరి చెట్లను ఇంట్లో కూడా పెంచుకునేవారు. సో పొలాల్లో పెంచేవారు, పొలాల్లో మధ్య మధ్యలో పొలం గట్ల మీద కూడా ఎక్కువ కొబ్బరి చెట్లు కూడా ఉండేవి. కోనసీమ ప్రాంతాల్లో అయితే ఇంకా కొబ్బరి చెట్లు అంటే ఎట్లా ఉంటాయో తెలుసు. సో మనకి ఎక్కువ మరి కోనసీమ నుంచే మనకి కొబ్బరి వస్తూ ఉంటుంది. అలాగే కేరళలో కూడా మరి కొబ్బరి సాగు గురించి మనకు తెలిసిన విషయమే. ఎక్కువ మరి కొబ్బరి ఉత్పత్తి అంటే కేరళలోనే ఎక్కువగా ఉంటుంది మన ఇండియా వైడ్గా. సో వాళ్ళు తినేది కూడా మనం స్వీట్ ఆయిల్ తీసుకుంటాం. సో కేరళ వాళ్ళు ఎక్కువ కోకోనట్ ఆయిల్ వంటల్లో వాడతారు. సో దాంతో వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు. అండ్ మనం కూడా కోకోనట్ ఆయిల్ మనం వంటల్లో వాడే ప్రయత్నం చేస్తే హెల్త్ పొజిషన్ అనేది మరి స్వీట్ ఆయిల్ కన్నా కూడా కోకోనట్ ఆయిల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో FM డబుల్ కమ్యూటర్. విజే డే, విక్టరీ ఓవర్ జపాన్ డే ఈరోజు జరుపుకుంటున్నారు జపాన్ ప్రజలు. రెండవ ప్రపంచ యుద్దం సమయంలో జపాన్ లొంగిపోతున్నట్టు ప్రకటించింది. అయితే ఆగస్టు 15, 1945 మన స్వాతంత్ర దినోత్సవం రోజే అఫీషియల్గా సంతకాలు పెట్టినప్పటికీ లొంగిపోయింది మాత్రం సెప్టెంబర్ 2, 1945 అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ మిషన్ మీద ఈరోజు అంటే సెప్టెంబర్ 2నే మరి విజే డే అంటే ఈరోజుకి 81 ఏళ్ళు దాటినట్టు ఈరోజే సరిగ్గా మరి యుద్ధం ముగిసిపోయింది, వాళ్ళు సరెండర్ అయిపోయినట్లు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు టిబెటన్ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ప్రవాసంలో ఉన్న టిబెటన్లు తమ మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరుపుకున్న రోజు చెప్పొచ్చు. సరిగ్గా ఇదే రోజు 1960 సెప్టెంబర్ 2న వారు మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరుపుకున్నారు టిబెటన్స్.

గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, విద్యార్థుల సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నంబరు 2324-0853, 2955-0923. ఫోన్ నంబర్లు మరొకసారి 040 జత చేసి 2324-0852-2954-0853-2955-0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు.

గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. 1946 సరిగా ఇదే రోజు ఒక తాత్కాలిక ప్రభుత్వం మన భారతదేశంలో ఏర్పడిన రోజు. అంటే అప్పుడు బ్రిటిషర్స్ మనం రూల్ చేస్తున్నప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, తర్వాత ఇక్కడ భారతదేశంలో ఏర్పడుతున్న ఒత్తిడిని వాళ్ళు గుర్తించి ఎట్లయినా భారతదేశానికి మనం స్వాతంత్రం ఇవ్వాల్సిందే అని ఆ రోజే నిర్ణయించుకున్నారు. సో ఒకవేళ మరి స్వాతంత్రం ఇచ్చేసిన తర్వాత పాలన ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అలవాటు కావాలి, అంటే రూల్ చేయడం అనేది అలవాటు కావాలని చెప్పి 1946 వాళ్ళు ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనకు స్వాతంత్రం ముందు ఏర్పడిన మొట్టమొదటి సొంత ప్రభుత్వం అని చెప్పొచ్చు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మనం అనుకున్నట్టు వరకు విజేడే మన ఆరు జరిగింది కదా, మరి అయిపోయాక బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు అధికారం ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సెప్టెంబర్ 2, 1946 ఈరోజే దాన్ని మనం వార్షిక దినోత్సవంగా కూడా జరుపుకోవచ్చు. అయితే అధ్యక్షులు వైస్రాయ్ వేవెల్, తర్వాత మౌంట్ బాటన్, వైస్ ప్రెసిడెంట్ నిజమైన అధినేత జవహర్లాల్ నెహ్రూ అని అనొచ్చు. నెహ్రూ గారిని అప్పుడు ప్రధానమంత్రి అనలేదు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేవారు. తర్వాత ఈ గవర్నమెంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే నెహ్రూ గారు విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ చూసుకునేవారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోం సమాచార శాఖ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆహార వ్యవసాయ శాఖ, జాన్ మథాయ్ పరిశ్రమలు, జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ, ఇలా చాలామందికి మరి చాలా శాఖలు కేటాయించి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు.

శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతలకు సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఫోన్ నంబర్లు మరొకసారి 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. మరి ఈరోజుకు మరొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. బ్రిటన్ మరియు దాని భూభాగాలు జూలియన్ క్యాలెండర్ని మార్చుకొని గ్రెగోరియన్ క్యాలెండర్ను స్వీకరించాయి ఈరోజు నుంచి అని చెప్పొచ్చు. సో మార్పును వాళ్ళు స్వీకరించిన రోజు అని చెప్పొచ్చు. మరి గ్రెగోరియన్ క్యాలెండర్ని ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు కాబట్టి, సో మరి అందరిలాగే గ్రెగోరియన్ క్యాలెండర్ని మార్చుకోవాలనే నిర్ణయం తీసుకున్న రోజు బ్రిటన్ రోజు ఈరోజు జరుపుకుంటారు. అండ్ బ్రిటన్లో ఈ రోజును కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిసెంబర్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్తో పాటు డిఫెన్స్ ఎక్స్పో 2026 ప్రారంభానికి హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏరోస్పేస్, స్పేస్ రంగాల ప్రత్యక్ష ప్రదర్శనలు, స్టార్టప్ల మార్గనిర్దేశంపై చర్చించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆ పార్టీ పాలనపై తీవ్రస్థాయిలో ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్తో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రఘునాథపాలెం మండలానికి అదనంగా 2000 పీఎంవైజీళ్లతో పాటు ఏజెన్సీ, గిరిజన పంచాయతీల్లో డ్రైనేజ్ వసతుల అభివృద్ధికి 110 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. కేసీఆర్ నిర్మించిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజగుట్టలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, లక్ష్మణ్ కుమార్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. పరకాల అమరధామం స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్జా H1N1 పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తూ జాగ్రత్తలు పాటిస్తే దానంతర తగ్గే సాధారణ ఇన్ఫెక్షన్ అని పేర్కొంది. జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆందోళన చెందకుండా తగినంత విశ్రాంతి, ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని, హైదరాబాద్లో సాధారణం కంటే 188% అధికంగా 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్ట్అప్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు స్టార్టప్ ఇండియా కింద ప్రభుత్వం పలు నూతన అప్డేట్లు మద్దతులను అందిస్తుంది. మరి ఆ ముఖ్యమైన అప్డేట్స్తో ఈరోజు మనం తెలుసుకుందాం మన స్టార్టప్ ఇండియాలో. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085223240853 2955059 ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో స్టార్టప్ ఇండియా. డిపిఐఐటి గుర్తింపు పొందిన ఒక ప్రాజెక్టు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. డిసెంబర్ నాటికి భారతదేశంలో 2 లక్షలకు పైగా డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉన్నాయి. సో ఇందుకులో దాదాపు 50% స్టార్టప్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే వస్తున్నాయి. సో స్టార్టప్ ఇండియా అనేది బాగా వేగంగా దూసిపోతుందని చెప్పొచ్చు. మరి స్టార్టింగ్ లో స్టార్టప్ ఇండియా గురించి సరైన అవగాహన లేక మరి చాలా మంది ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు చాలా మంది కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత, మీన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత, చాలా మంది స్టార్టప్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సో మనం ఆ స్టార్టప్ ని స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మందికి మనం అవకాశం కల్పించవచ్చు. మనం ఒక దగ్గర వెళ్లి జాబ్ చేయడం కన్నా మనమే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటు మనం చేయాలనుకున్న పనిని మనం మరి పర్ఫెక్ట్ గా, మనం ఒక వ్యూ ఉంటుంది కదా, ఒక ప్రతి పర్సన్ కి ఒక వ్యూ ఉంటుంది. సో ఆ వ్యూ ప్రకారం వెళ్ళాలి, ఫ్రీడమ్ కావాలి అని అంటే మరి జాబ్ చేస్తే సరైన ఫ్రీడమ్ ఉండకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన సుపీరియర్ ఏది చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఆ స్టార్టప్ లో అయితే మరి తను ఏమనుకుంటున్నాడో దాన్ని యాస్టీస్ తను చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చాలా మంది ఇండివిజువల్ ఐడియాలు ఎవరైతే ఉంటారో ఆ ఐడియాలు ఉన్న వాళ్ళంతా కూడా స్టార్టప్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
3: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా

0: జాయ్ జాయ్ జాయ్ జాయ్.
1: ఈ ఛాయ్ చమకులే చూడరా భాయ్ భాయ్.
0: గగ్గరం జగ్గరం
2: తంకడ దత్త దిన్ తంకడ దత్త దిన్.

మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి

0: అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత at 7 p.m. every day only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. పిఐబి భాస్కర్ పోర్టల్ స్టార్టప్ల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా భాస్కర్ అనే కేంద్రీకృత పోర్టల్ని అందుబాటులోకి తెచ్చింది. సో మరి ఈ పిఐబి పోర్టల్ని మరి మీరు లాగాన్ అయి మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల

కాదు షూటింగ్ చూడు శ్రమ ఎంత ఉంటదంట. ఒకరు కాదు ఒక 100 మంది చెమటోడు స్టార్ అంట. ట్రైన్లైన కెమెరాలనైనా ట్రాలీస్ లైట్లైనా మోగిచున్న కుర్రాళ్ళు కూడా ఎంతో ముఖ్యమైనా. రంగులేయు మేకప్ మ్యాన్ చిందే డిజైన్ డాన్సర్ సాహసాల కడు విందులన్నీ అందించే ఫైట్ మాస్టర్ సెట్లు లేయు సెట్టింగ్ వాళ్ళు సంగీత గీతకరులు.

పథకాల పైన పోరీల సంచిలోన సూపర్ స్టార్ ఉంటాడు, కారుడోరు అద్దాల పైన లారీలు బళ్ళలోన.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్ట్అప్ ఇండియా. ఐబిఎఫ్ ఈ నిధుల సహాయంతో యంగ్ స్టార్టప్లకు మొదటి దశలో ఆర్థిక సహాయం అందించడానికి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండింగ్ స్కీమ్ SISES ద్వారా మద్దతు కొనసాగుతుంది. అలాగే ఇటీవల క్లీన్ టెక్ డీప్ టెక్ రంగాలలోని స్టార్టప్లు భారీగా నిధులను సేకరించాయని చెప్పొచ్చు. సో మరి స్టార్టప్ ఇండియాపై మరి రోజు రోజుకు యువతలో ఆసక్తి పెరుగుతుంది. స్టార్టప్ ఇండియాలో మరి వాళ్ళు దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. మరి స్టార్టప్ ఇండియా స్టార్ట్ అయినప్పటి నుంచి మరి ప్రతి సంవత్సరం గ్రోత్ సాధిస్తూనే ఉంది. మరి ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి విదేశాల నుంచి. మరి సహాయం కూడా అందిస్తున్నారు స్టార్టప్స్కి. సో మరి ఇక్కడ మన భారతదేశంలో స్టార్టప్ని బాగా పెంచాలి అనేదే మరి భారత ప్రభుత్వ లక్ష్యం. మరి ఒక ఉద్యోగం వెతుక్కోవడం కన్నా ఉద్యోగం కల్పించడం, అంటే మిగతా మరి చాలామంది మరి డిగ్రీస్ చేత పట్టుకొని బయటకు వస్తుంటారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించడం అనేది సాధ్యమైన విషయం కాదు. కాబట్టి మరి స్టార్టప్స్ ఉన్నట్టయితే, ఎక్కువ పెరిగినట్టయితే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి డిగ్రీ పూర్తి అయిన వ్యక్తులు ఆర్ బీటెక్ పూర్తయిన వ్యక్తులు మరి స్టార్టప్ వైపు ఆసక్తి చూపుతూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడంతో పాటు మరి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మరి దేశానికి మీరు హెల్ప్ చేసినట్టే అవుతుంది.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. గుడ్ రిటర్న్స్. డిపిఐటి రూపొందించిన సంస్థలకు సెల్ఫ్ సర్టిఫికేషన్, పేటెంట్, దరఖాస్తులు, రాయితీలు, ఆదాయ పన్ను మినహాయింపులు లభిస్తాయి. పూర్తి వివరాలు ఇంకా స్టార్టప్ ఇండియా వెబ్సైట్ని సంప్రదించండి. సో ఆ వెబ్సైట్ని సంప్రదిస్తే మరి ఈ స్టార్టప్ ఇండియాకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ స్టార్టప్ ఇండియా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఏమేమి ప్రణాళికలు వేసుకోవాలి అనేది చిన్న గైడ్లైన్స్ కూడా ఇస్తుంది స్టార్టప్ ఇండియా వెబ్సైట్. సో ఆ స్టార్టప్ ఇండియా వెబ్సైట్ని సంప్రదించి, సో మీరు సపోజ్ ఒక బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే ఉన్నారు

సో మీరు ముందు ఈ కోర్స్ అయిపోగానే మీరు ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటి నుంచే మీరు ప్రణాళికలు వేసుకొని మరి ఆ స్టార్ట్అప్ ఇండియా వెబ్సైట్ని లాగాన్ అయి, సో మీ ఇప్పటి నుంచే ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ అనుకొని మరి మీరు ముందు ప్రణాళిక వేసుకొని బీటెక్ అయిపోగానే ఆ స్టార్టప్లోకి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా బాగుంటుంది. సో మీరు జాబ్ వెతుక్కోవడం కన్నా మీరే ఇతరులకు జాబ్ క్రియేట్ చేసే సోర్స్ మీకు స్టార్టప్ ఇండియా వల్ల వస్తుంది. శ్రోతలకు ఒక గమనిక, రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఫోన్ నంబర్స్ మరొకసారి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మీరు మాట్లాడవచ్చు, సమాధానాలు పొందవచ్చు. Bringing on the new flavor for the 2007. Bringing on much love for all of their peers. And this is DE on the mic tonight. Bringing you Prema, Prema, Prema.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, మామునూర్ సహా ఇతర ఎయిర్పోర్ట్ల గురించి చర్చించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ నాయకుడిగా విఫలమయ్యారని, ఆయన నాయకత్వంలోనే ఓడిపోయిందని విమర్శించారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్పై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. 10 ఏళ్ల పాటు తానే సీఎం అని రేవంత్ చెప్పడంతో మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. వరదల వల్ల కష్టాల్లో ఉన్న నేపాల్కు భారత సత్వర సాయం అందించింది. క్లిష్ట సమయంలో తమ దేశాన్ని ఆదుకునేందుకు నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతల భాషను ప్రజలు గమనిస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కనద్దని ఎద్దేవా చేశారు. ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల పెండింగ్పై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బకాయిల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు దీక్ష చేపట్టనున్నారు. డీపీఆర్ లేకుండా మూసీ రివర్ ఫ్రంట్ కోసం భూములు ఎలా సేకరిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి భూసేకరణ చేయకూడదని ఆదేశించింది. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు నాటికి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు చార్జ్షీట్ విడుదల చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ, ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారు. గుణచారి కథ, ఒగ్గు కథ రెండవ భాగం.

రామ రామన్న మానవుడి ఆ మానవుడు వెనకార గుడం లాంటి కర్మ బుడోళ్ళు అలా బ్రతికినన్ని కాలాలు నీ భజన మరణ కాలం నాడు మరుతును ఏమో వాసుంట శివకంఠ తారుండ మా పాల్గురు దేవ మల్లికార్జున స్వామి.

ఆయన్న, ఇది గంగ ప్రార్థన. గంగను ఎందుకు ప్రార్థించాలి? ఎంతటి పామరుడైనా, ఎంతటి పండితునికైనా నీరు లేని చేతి నిమిషం ఉండలేరు, గంగ లేని చేతి గడి ఆగలేరు. గంగను దళమర్పణ కూడా రావు కాబట్టి ఇటువంటి జగతి లోపల గంగ లేకపోతే గడియ తెల్లారది పొద్దుకో గది కనుక. అయ్యా, దీకొండ మనోజ్ కుమార్ బృందం చేత

చెప్తే రాజునడు, రాజుకు కొడుకులంటే పంచప్రాణాలు, ఆ కొడుకులతోని రాజుకు ఒక్క మాట చెప్పియాలన్నారు. మరి బడి చుట్టి గంగన బడికాడికచ్చిన్లు, పిల్లగాండ్లకు పప్పు బలిహారం పెట్టిన్లు, మీ తండ్రి కింద మంత్రివర్గం చేసే మంత్రి వాళ్ళమ్మే, మీరు బతుకుదే ఒక మాట చెప్పుతున్నామని పిల్లగాండ్లకు ఏమని చెప్పిండ్రు. ఉడకా మీరు ఇంటికైనా కలిగి కూసుండాలి, మీ నాన్న చేతుల చేయత్తే అబద్ధం ఆడడు, నాన్న మా చేతుల చేస్తే మా బాధ చెప్తామనుండ్రి. చేతుల చేసినాక మరో లగ్గం చేసుకుని నాకు చిన్నవి కావాలని అడుగు.

చెప్పమన్నప్పుడు నానా మా సేతుల సేతు మా బాధ చెప్తామన్నారు. మీ తల్లి ప్రాణం పోయింది కొడక, ఒకవేళ మీకేమన్నా అపాయం అయితే ఇక నేను బతకరాదని ఒక అంతకు బాధపడ్డాడు. ఒక అంతకు నా కొడుకులు నేను చేతుల చేయబోతే ఆగమైపోతున్నాం, అన్నం తిన తానం చేయబోతే పిల్లగాన్లు ఎట్లా అని చెప్పి పిల్లగాన్ల భవిష్యత్తే నాకు ముఖ్యమని చెప్పి రాజు ఒక ఆలోచన చేసుకోని కొడుకుల చేతు లోపల అన్నమాట నేను.

0: సాయిబాబా ఇచ్చిండు.
1: ఏనాడు ఇద్దరు కొడుకులు కళ్ళ యోసన్ నానా తులసి సంగ మహారాజా ఎంత ఎంత వేల కన్న తల్లి ఉన్నట్టు ఉండదు. తల్లి కావాలి నానా తల్లి లేకపోతే లోగిళ్ళల్లో ఉండలేవు నాయన. ఎన్ని బాధలైన ఎన్ని కష్టాలైన బాధకు భరింపుదవు నాయన. సిన్న తల్లి కావాలి సిన్న తల్లి లేకపోతే లోగిళ్ళల్లో ఉండవని పోరు పెట్టంగా.
0: రాజు కళ్ళ చూసిండు మరి ఎట్లా అని చెప్పి ఆలోచన చేసింది. అయ్యలాడు ఒక్క చూడున్నా మీన మరతలు ఒక్క మాలికాల కూడా మల ధర్మరాజు ఒక్క భార్య మహాలక్ష్మి కన్న బిడ్డ మాణికాలతే ఉన్నది. మంత్రులారా ఒక్క చూడు మీరు ఏనాడు పల్లాకి తీసుకుపోయి నా చేతిలో ఉన్న కట్టుకానుకున్న ఒక్క చూడు మాణికాల దేవికి లగ్గం చేసుకురా అంది. మరి ఇద్దరు కొడుకుల పోదని చేయాలంటే నాకు మా మేనమావ బిడ్డ నాకు మేనమరదలు కావన్నాను. నాకు మంత్రివర్లకు సెలవిస్తున్నాడు గారాజు దేవ.
1: పైసరాళ్ళ పాలు కోట్ల పెస కొండరాళ్ళ పాలు రాజుల మాట నీరొంగ తుంగ రాజు మాట దగ్గర ఇద్దరు జవాన్లు ఏనాడు కళ్ళ చూసారు. రాజు దిగిన బంగారు పై పోటు పట్టుకుని ధన ధన ధన ధన మాణికాల కోటకు

పర్వాలేదు బిడ్డ. మా అల్లుడు ఒక్క జుడు తులసింగ మహారాజు ఏనాడు నాకు ఒక్క జుడు పరమాను రాసి నా బిడ్డ గురించి ఏనాడు రాసిండో, నా బిడ్డకు నచ్చితే నాకు అటువంటి లగ్నం చేస్తానన్నాడు. వెంటనే ఒక్క పరమాను తీసుకుపోయేనాడు మానికాల తెలుగు చూపెట్టిరో. మరి పర్వాలేదు నా ఇన్న, నేను ఒక్క జుడు, నాకు ఎప్పుడైతే ఒక్క పేరు పెట్టిందో అతన్నే పెళ్లి చేసుకుంటే ఇద్దరు కొడుకులు నేను పోదనేతను మానికాల దేవి ఒప్పుకున్నప్పుడు రాజు చేతుల కటారుకున్నాను మానికాల దేవికి.

0: ఇంద్ర పండుగ వెళ్ళినాక ఎప్పుడైతే ఒక జుడు ఆ తల్లిని అత్త గర్భవనం జాగదోలిన ఎమ్మడి ఒక దాసి మంగమ్మ దోలిన నా బిడ్డకు తోడుండవని ఎప్పటోలు మాణిక్కాల దేవి అత్తగారింటికి వచ్చే ఆ రాజు చూసిండు అయినా నా చిన్న భార్య వచ్చిందని నా పిల్లలని చిన్న భార్యకు నమ్మ భార్య చేత అన్నం తినుకుంటా రాజ్య పరిపాలన చేసుకుంటా ఆ ఇద్దరు కొడుకులు ఒక్క రాత్రి వేళ పక్కలేసుకొని కొడుకామె తల్లి లేకపాయే ఆ గొమ్మిమ్మల ఎవరు పోదని చేస్తారని ఆ పిల్లగాండ్ల పోదని చేస్తుంటే ఎమ్మడచ్చిన దాసదానికి ఒక్క కన్ను మండినై
1: అలనాడు కాలం లోపల రాజు ఏనాడు కంటికి రెప్పోల పిలగన్లుగా పాడుతున్నాడు పంచ ప్రాణాలు లెక్క పిలగన్లు ఏనాడు చాదుకున్నాడు చిన్న తల్లియుడు మానికాల దేవి కొడుకులంట పంచ ప్రాణాలు కొడుక పగడంబరాజు కొడుక గులసరాజు రమ్మని చెప్పి ఏనాడు పాల విని మిగడోలే పాలవిని మిగడోలు పిలగన్లు పెంచుతున్నాడు పొద్దుగాల సాటుని బల్ల దించుతున్నది సాయంత్రం వేళ లోకిలో దూర కచ్చుకుంటా బొంగురాలు వాడేటి బోడ.

అయ్యా. మాణిక్కాల దేవితోనే ఉన్నది ఓ తల్లి మాణిక్కాల దేవి. అక్క కొడుకులు నీ కొడుకులు గారు, నాకు అక్క బిడ్డలు నీ బిడ్డలు కాదు. అక్క పిల్ల అక్కడికి రాదు, చెల్ల పిల్ల చేతికి రాదు. మరవన్న పిల్లగాళ్ళు నిన్నవ్వని పిలుస్తున్నారవ్వా. రేపగళ్ళ ఒక్క జుడు కొడుకులు పెరిగి పెద్దోళ్ళైనాక మమ్మల కన్న తల్లి కాదంటారవ్వా. మరి ఏనాడు ఒక్క జుడు ఇంటోళ్ళు కావాల మంటి పని కంటారు. గర్భాన పుట్టిన కొడుకులు కావాలి, నీకు బలం ఉంటది తల్లి. నీ భర్త నీతోని మాట్లాడతలేడు, నేను కళ్ళతోని చూస్తున్నా, నాకు బాధ అనిపిస్తుందవ్వా. ఆ పిల్లగాళ్ళు దూరం అయితే నీ భర్త నీతోని మాట్లాడతాడే. పిల్లగాండ్ల మీద ఒక్క చూడు లేని పాపం ఓడిగట్టు సీర చెంపిను రేఖ చెంపిను పాపం చెప్పిన పట్టి బాధ పెట్టిన రాజుతో చెప్పుకుంటే మగోనికి ఏ మాట చెప్పిన కోపం రాదు, ఈ మాట చెప్తే కోపం వస్తాగండ్ల ప్రాణం తీస్తానంటే పులగండ్ల చూస్తే సాదుకున్నాడు కాబట్టి వాళ్ళ పానం తీయడం అతని కోపం రాదు. గటికోళ్ళ విలుస్తారు బాటువంటి తలుపు రెక్కల సాడు కొంచెం అని పిల్లగాండ్లు ఎరగనట్టు

0: నేను బతకలేను శ్రీరు అంగీతం రైకు అంగీతం నన్ను పాపం చేయమని నీ కొడుకులు పట్టి బాధ పెట్టిందయ్యా.
1: అయినా ఆడదాని మాట ఆలకించినడు ఎవలు రాజా తులశంగ మహారాజు. ఎంత మోసం ఏసరి, నా కొడుకులు ఒక్కజుడు ఇంత పాపానికి ఒడిగట్టుకున్నారు, ఇప్పుడే వెళ్ళిపోయి ప్రాణం తీస్తున్నాడు. మాణిక్కాల దేవి వద్దని చెప్పింది. వెంటనే రాజు ఒక్కజుడు కాయగోత గడికొల్ల విలిసిండు. తలపురెక్కల సాడుకు చంద్రవేదం చేతికి చేనాడు కావలి పెట్టిండో. అయ్యలారా, ఇటువంటి మాట పిలగాన్లకు తెలుగు జరిగినట్టు పిలగాన్లు లోగిళ్ళ కత్త వల్ల ప్రాణం పోతుండే. చారి కింద ఒక దాసి వృగం చేసింది, దాసి పూలవాతి చూసింది, 60 ఏండ్ల బంటు కొడక మీ ప్రాణం పోతదిరా. ఆ గోస కన్న తల్లి ఒక్క చూడు పేరు నిలబడి కొడుక అని చెప్పి ఆ తల్లి కత్తదట చదువు ఏనాడు ఒక అడ్డగోడకు రాత రాసింది. కొడుక మీ చిన్నమ్మ మీ మీద పాపం ఒడిగట్టింది, మీ బాబు కాయగోత కటికొల్ల అటువంటి తలుపురెక్కల సాటుకు కావాలి ఉంచిండు. తర్వాత దాటితే మీ ప్రాణం పోతుంది కొడుక, అయ్యే రాజ్యం అన్న ఏ దేశం అన్న వెళ్ళి పొమ్మని. ఎప్పుడైతే దాసి పూలవాతి రాసిందో అటువంటి ఆ తల్లి ఎరగనట్టు అక్కడ ఉండని గాని పిలగాళ్ళకు పడి షుట్ అయిపోయినాక ఇద్దరన్నమ్ములు బల్లెకెళ్ళి ఆగో సంబర పడుకుంటా సంతోష పడుకుంటా మా చిన్నమ్మ మాకు అన్నం పెడుతుంది, మా తండ్రి మమ్మల్ని ఆడిత్తర పాడిత్తరని చెప్పి ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా.

చేయండు అన్న. అదిగో చూడు సిన్నమ్మ మన మీద లేని పాపం ఓడి గట్టిందాట. మన నాన్న ఒక్క చూడు సిన్నమ్మ మాట పాటు పట్టుకొని అన్నారా ఒక్క కాయగోత కట్టుకొల్ల తలుపు.

తల్లి కడుపులో పడుతుంది అన్నా, ఆవులు గోవులు వెళ్ళి కత్తున్నాయి అన్నా, ఈ పొద్దుకూకే టైం లోపల అన్న, ఇటువంటి కన్న పుట్టిన గ్రామ దేవగిరి పట్నం వదిలిపెట్టి అన్న, మనం ఏ రాజ్యం పోదాం, ఏ దేశం పోదాం. ఆనాడు పిలగాన్లు అన్న ముఖం తమ్ముడు చూసి, తమ్ముని ముఖం అన్నగాడు చూసి, నాకు ఒక కంటికే దర

అన్నా మనకు తల్లి తోడబుట్టినోళ్ళు సిన్నవలున్నారని సిన్నవలింటికి వెళ్ళిపోదామా? అన్నా మన తల్లి తోడబుట్టినోళ్ళు మేనమావలున్నారని మేనమావలింటికి వెళ్ళిపోదామా? మన తల్లిని కన్న తల్లి మనకు అమ్మమ్మ ఉన్నదని అన్నా మనం అమ్మగారింటికి వెళ్ళిపోదామే? గవ్వలంటే గన్నలకు రవ్వలోల శనుకులు అడుపుతున్నారు. భగవంత ఈ బాధ రావద్దు, మాకు మన తల్లి మనకుంటే మనకి బాధ ఉండకపోవునే.

అందుకే అంటారు అన్న, తల్లి లేకపోతే తలము లేదంటారు అన్న, పుట్టగంజ పిల్లగాళ్ళకు పొట్ట పెద్దగా అంటారు ఇంట్లో పొన్నపోతే, అన్నం లేకపోతే కోతురు పంటరు, పట్టమాత్తె పంచరు పంటరు అన్న మన బాధ వెళ్ళ

వెళ్ళి పక్షులు బయటికి వెళ్ళిపోతే ఎంత బాధపడతాయో, ఆ పట్నంలోకి వెళ్ళి పిల్లగాన్లు బయటికి వెళ్ళిపోవటానికి కంటకాన్ని నేరదీస్తున్నారు. విలవిల విలవిల విలవిల

నాకు కంటికే ధర, భూమికే ధర, కన్నీరు తీసుకుంటా. అందుకే అంటారు అయ్యా బాధ ఉన్నోళ్ళకి బాధ సంగతి ఏర్పాటు, సుఖం ఉన్నోళ్లతో బాధ చెప్పుకుంటే అర్థం కాదంటారు. ఈడికెళ్ళి పోతే పిల్లగాళ్ళకి ఇక వనవాసం. ఆగో ఇటువంటి చూసినవా గుణచారి ఒగ్గు కథ.

0: మీరింతవరకు గుణచారి కథ ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. చిత్రసీమలో ముందుగా మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి నిపుణులు శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, ఇంకా విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085252, 2324085353, 2955095923, ఎస్టీడీ కోడ్ 040 జత చేయాలి. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 2324085252, 2324085353, 2955093, ఎస్టీడీ కోడ్ 040 జత చేయాలి. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందుల పిచికారీ గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలిలో వర్షాభావ పరిస్థితుల్లో అనువైన పంటల సాగు గురించి పాలెం ప్రాంతీయ

పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్. క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. ఇందులో పాల్గొంటున్న అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, ఇంకా విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో వికసిత్ భారత్ ఉంటుంది. 8:03 నిర్ణయం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ నడిపూరి జయదేవ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 9:15 స్పాట్లైట్, 9:30 చర్చాక విషయహై ఢిల్లీ కేంద్రం నుండి, రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరవాద్యం శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ మురళీధర శర్మ వెల్లికంటి. 6:15 భక్తరంజని కార్యక్రమంలో శ్రీరామదాసు కీర్తనలు. 6:35 పొలంపనులు, రైతు సేవలో మేఘదూత్ రైన్ అలారం మరియు చెరకులో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:00 సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తున్నవారు సిహెచ్ నరహరి. 7:15 ఉదయ తరంగిణిలో ఆ రచయిత నేనే శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానిక, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటీస్ ఈ అంశం గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కేజీ విజయకృష్ణన్ గారి వీణావాద్యం. 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ పల్లవి కామ్డే, డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్, ఇంకా డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్. 2324-0852, 2324-0853, 2955-0923 ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కార్యక్రమ అనుసంధానకర్త కె నీలిమ. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బిఎస్వి సాయికుమార్ గారి గాత్రం, వయలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగమ్ సంగీత్, శ్రీ భూపేందర్ సింగ్, శ్రీమతి మిథాలి సింగ్ గార్ల గజల్స్. వనితా లోకంలో 1:20 సాహిత్యంతో దోస్తీ శీర్షికన విహారి గారి కథల సంపుటి పుస్తక సమీక్ష, సమీక్షకులు శ్రీమతి పి రాజశ్రీ. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాదు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఈరోజు ఛార్జ్షీట్ విడుదల చేశారు. భూగర్భ గన్లను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. ప్రజా సంక్షేమం కోసం 1.76 లక్షల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. కీలక పథకాలు కొనసాగిస్తూ పెండింగ్లో ఉన్న సర్పంచ్ బిల్లులను చెల్లించిందని పేర్కొన్నారు. సన్న బియ్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అందించడం వల్ల రాష్టంలో ధాన్యం ఉత్పత్తి పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, వెనకబడిన వర్గాలు సహా సమాజంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. బకాయి బిల్లులు, పెండింగ్ డీఏలపై ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను ఆయన ప్రస్తావించారు. రుణమాఫీలు, పింఛన్లు, ఆర్థిక సహాయం వంటి కీలక గ్యారంటీలను విస్మరించిన ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఈ పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను తలపిస్తోందని విమర్శిస్తూ ఎన్నికల హామీల అమలు తీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కేసీఆర్ హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్తు, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైనందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలంటూ వారం రోజుల పాటు నిరసనలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని రఘునాథపాలెం మండలానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అదనంగా 2000 ఇళ్లను కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని ఏజెన్సీ, గిరిజన గ్రామీణ పంచాయతీలలో డ్రైనేజ్ మౌలిక సదుపాయాల అభివృద్దికి 110 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు. భూగర్భ గన్లను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ ఉద్యోగాలను కాపాడేందుకు, ప్రాంతీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ ప్రభుత్వ సంస్థ 21 భూగర్భ 17 ఉపరితల గన్లను నిర్వహిస్తోంది. శాంతి ఖని గనికి సంబంధించి జనవరిలో ఇచ్చిన ఈఓఐ కేవలం రద్దు చేసిన పైలట్ అధ్యయనం మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. ఏ గనిని ప్రైవేటు పరం చేయడం తమ లక్ష్యం కాదని, గనుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు సింగరేణి కాలరీస్ తెలియజేసింది. నల్గొండ క్రాస్రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లా పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.
1: సెప్టెంబర్ 17 రోజు ప్రతి గ్రామంలో, ప్రతి విద్యార్థి, ప్రతి యువత, ప్రతి వ్యక్తి వారి ఊళ్ళో వందే మాత్రం

0: పూర్తిగా పాడాల్సిందిగా నేను ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈ ప్రజాపాలన దినం కాదు, దీన్ని తెలంగాణ విమోచన దినంగా జరపాలి, అధికారికంగా జరపాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను.
1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఎంతో మేలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవితాంతం పనిచేసిన మహోన్నత నాయకుడు, దార్శనిక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయని అన్నారు. తమకు అధికారం దక్కలేదన్న కారణంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. 6 గ్యారంటీలు, మహిళా సాధికారత పథకాలు, ఉద్యోగ నియామకాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా గుర్తించిన అనామలీస్, నాన్ లింక్డ్ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించి ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం కొనసాగుతున్న క్లెయిములు, అబ్జెక్షన్ ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా అనంతరం గుర్తించిన కేసులపై సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ షెడ్యూల్లో భాగంగా ఆగస్టు 15 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 31, 2026 నాటికి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సమీపంలో ఉన్న ఈ త్రికూట ఆలయ నిర్మాణాలు, క్లిష్టమైన చెక్కడాలు, ప్రత్యేక శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. వీబీ జీరాంజీ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక, రాష్ట వార్షిక కార్యాచరణ ప్రణాళిక పనులకు ప్రాధాన్యతస్తూ గ్రామ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై విపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఏబీవీపీ రేపు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు దీక్ష నిరసనకు పిలుపునిచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఈఎం ఆకాశవాణి సంప్రతి సంప్రతి వార్తాః శ్రూయంతాం, ప్రవాచకః పునీత త్రిపాఠీ. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాలదేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్యా ప్రాయః 11 సంజాతా. उत्तरप्रदेशे वेस्टर्न एयर कमाण्ड् इत्यस्य पूर्वसेनापतिः सेवानिवृत्तः एयर मार्शल जितेन्द्र मिश्रः अद्य अयोध्यायां श्रीराम जन्मभूमि क्षेत्र न्यासस्य प्रथम सीईओ रूपेण नियुक्तः। विश्वबैंक

0: आह्वान। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। भारत अफगानिस्तानयोः व्यापार विषयक संयुक्त कार्यसमूहस्य द्वयोः देशयोः द्विपक्षीय व्यापारस्य आर्थिक सहयोगस्य च सुदृढीकरणार्थम् उपायानां समीक्षायै एका मन्त्रणा आयोजिता। वाणिज्य उद्योग मन्त्रालयेन ज्ञापितं यत् ह्यः आभासीय माध्यमेन आयोजिते अस्मिन् उपवेशने व्यापार सुगमता, सीमा शुल्क सहयोगः, अफगान व्यापारिभ्यः प्रवेशानुमतिः, सौविध्यं, बैंकिंग, वित्तीय सहयोगश्चेति प्रमुखाः विषयाः चर्चिताः। अनेनैव सह औषध कृषि व्यापारः, ऊर्जा सहयोगः, निवेश व्यापार प्रोत्साहनम्, सीमा शुल्क सौविध्यम्, वस्तु वाहन संयोजकता अथ च पत्तन सम्बद्धानां विषयाणाम् उपरि विशदयता विचार विमर्शः सञ्जातः। बेल्जियम देशस्य प्रधानमन्त्री वॉर्ट डी वेवर इत्येषः अद्यारभ्य त्रिदिवसीयायां भारत यात्रायां भविष्यति। भ्रमणावधौ सः प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह द्वैपाक्षिक सम्बन्धानां समग्र विषयेषु अपि च परस्पर हितानां क्षेत्रीय वैश्विक विषयाणां विषयेषु च चर्चां करिष्यति। प्रधानमन्त्री डी वेवर इत्येषः भारत यूरोपीय संघ मुक्त व्यापार समन्वयस्य व्यावसायिक कार्यक्रमे मुख्य भाषणम् अपि प्रदास्यति। सः मुम्बई नगरम् अपि गमिष्यति, यत्र सः वज्रस्य, नौकाश्रयस्य, रसद इत्यस्य च क्षेत्रैः सह विविधैः सहभागिभिः सह वार्तां करिष्यति। विदेशमन्त्रालयः अवदत् यत् इयं यात्रा भारत बेल्जियम सहभागित्वम् इतोऽपि सुदृढं कर्तुम् अवसरं प्रदास्यति। विदेशमन्त्री डॉ एस जयशंकरः श्वः आरभ्य शनिवासर पर्यन्तं यूक्रेन पोलैंड देशयोः त्रिदिवसीयायां यात्रायां भविष्यति। डॉ जयशंकरः यूक्रेन देशस्य समकक्षेण आन्ड्री सिबिहा इत्यनेन, पोलैंड देशस्य उपप्रधानमन्त्रिणा, विदेशमन्त्रिणा च राडोस्लाव सिरोस्की इत्यनेन च सह द्वैपाक्षिक विमर्शं करिष्यति। विदेशमन्त्रालयः अवदत् यत् इयं यात्रा द्वैपाक्षिक सम्बन्धान् वर्धयितुं केन्द्रिता भविष्यति, अथ च क्षेत्रीय विकास विषयेषु परस्परहितानां विषयेषु च विचाराणाम् आदान प्रदानस्य अवसरमपि प्रदास्यति। भारत ऋतुविज्ञान विभागेन अद्य मध्याह्ने पूर्वी मध्यप्रदेशे अतिप्रबल वृष्ट्यै रक्तवर्णपरा संचेतना प्रसारिता। बैडमिंटन क्रीडायां भारतस्य किदाम्बी श्रीकान्तः, तन्वी शर्मा च अद्य चाइना ओपन प्रतिस्पर्धायाः द्वितीय चक्रे प्रविष्टवन्तौ। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బీకాం నుండి మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం సంస్థ లాభాలను ప్రభావితం చేసే అంశాలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి వివరిస్తారు.
4: ముందుగా అసలు సంస్థ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉత్పత్తి కారకాలన్నింటినీ సమన్వయం చేసి ఉత్పత్తిని లేదా సేవలను నిర్విఘ్నంగా కొనసాగించేదే సంస్థ. ఏ వస్తువును లేదా సేవను ఏ స్థలంలో, ఏ విధానంలో, ఏ సమయంలో, ఏ పరిమాణంలో ఉత్పత్తి చేయవలనో లేదా అందించవలనో నిర్ణయించాల్సింది సంస్థను స్థాపించి నడిపించే వ్యవస్థాపకునిది. సంస్థ ఒకే రకమైన వస్తువును

లేదా అనేక రకాలైన వస్తువులను లేదా సేవలను ఉత్పత్తి చేస్తుండవచ్చు లేదా అందిస్తుండవచ్చు. అనగా ఒక సంస్థ క్రింద ఒకటి గాని లేదా అంతకంటే ఎక్కువ గాని ప్లాంటులు ఉండవచ్చు. అంటే అనేక ప్లాంట్ల సముదాయాన్ని సంస్థగాను మరియు అనేక సంస్థల సమూహాన్ని పరిశ్రమగాను చెప్పవచ్చు. ఉదాహరణకు చక్కెర పరిశ్రమలోని వివిధ సంస్థలు చక్కెరనే కాకుండా ఎరువులను తయారు చేయవచ్చు, చాక్లెట్లను కూడా తయారు చేయవచ్చు, అంతేకాకుండా సారాయిని కూడా తయారు చేయవచ్చు. ఇప్పుడు అసలు సంస్థ ఎందుకు స్థాపించబడుతుంది, దాని లక్ష్యాలేంటో చూద్దాం. మొదటిది మనుగడ సాగించడం కోసం. అంటే ఏ సంస్థ అయినా సరే ఎక్కువ కాలం ఉత్పత్తి లేదా సేవలను అందించడం కోసం స్థాపించబడుతుంది. తరువాత అభివృద్ధి చెందడం కోసం. కొంతకాలం తర్వాత సంస్థ తనంతట తనగానే అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందని చెప్పేసి అంటే లాభాలు గడించేటప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఆ తర్వాత గుర్తింపు కోసం. ఒక సంస్థను స్థాపించారు అని చెప్పేసినంటే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. ఆ గుర్తింపు కోసం సంస్థను స్థాపించబడుతుంది. ఆ తర్వాత లాభార్జన. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి యొక్క లక్ష్యం ఏ సంస్థకైనా సరే లాభం పొందడం కోసం, లాభార్జన చేయటం కోసం. అంటే ఏ సంస్థ కూడాను నష్టాలను సవిచూడాలని చెప్పేసి స్థాపించబడదు, కేవలం లాభార్జన కోసమే. ఆ తర్వాత వినియోగదారులను ఆకర్షించటం. వస్తువులను ఉత్పత్తి చేసేది ఎందుకోసం అంటే వినియోగదారులను సంతృప్తి చేయడం కోసం. వాళ్ళను ఆకర్షించడమే కాకుండా వాళ్ళని వెళ్లిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడాను సంస్థపైనే ఉంటుంది. ఎందుకంటే సంస్థ మంచి ఉత్పత్తులను అందిస్తూ సరసమైన ధరలకు విక్రయించినప్పుడు మాత్రమే వినియోగదారులు వెళ్లిపోకుండా ఉంటారు. ఆ వినియోగదారులు మరికొంతమంది వినియోగదారులని తయారు చేస్తారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడాను నవకల్పన అనేటువంటి యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తూ వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. అంటే పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త వస్తువులను తయారు చేసి కొత్త కొత్త ఫీచర్స్తో మనం వినియోగదారులకు అందించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సమాజంలో ఉండేటువంటి కొరతగా లభించే వనరులు, దీన్ని మనం న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్పేసి అంటాం. ఈ వనరుల్ని అభిలషణీయంగా వినియోగించవలసిన అవసరం ఉంటుందండి. దాదాపుగా ఇప్పుడు మనకి చూడండి, నీరుంది. నీరు ఎక్కువగా లభ్యమైనటువంటిది కాదు, కొరతగా లభ్యమైనటువంటి యొక్క ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. ఈ వనరును మనం ఏం చేయాలి అంటే సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తగా వాడుకోవాలి, అభిలషణీయమైనటువంటి వినియోగంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉద్యోగుల, వినియోగదారుల, వాటాదారుల ఆకాంక్షలను నెరవేర్చడం. ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వటం, వినియోగదారులని మంచి ఉత్పత్తులతో నాణ్యమైన ధరలతో వాళ్లకి అందించటం, అదేవిధంగా వాటాదారులకు లాభాల్లో భాగాలని పంచివ్వటం. తద్వారా ఈ యొక్క సంస్థ మనుగడ సాధించుతుంది, అదేవిధంగా అభివృద్ధి కూడా అవుతుంది. ఆ తర్వాత సప్లైదారులకి, ప్రభుత్వానికి ప్రకృతి పట్ల బాధ్యతలు నెరవేర్చడం. సప్లైదారులు అంటే ఎవరు అంటే మనకి సరుకుల్ని లేదా ముడిసరుకుల్ని లేదా వస్తువుల్ని అందించినటువంటి వాళ్ళు, సప్లై చేసినటువంటి వాళ్ళు, సరఫరా చేసినటువంటి వాళ్ళు. అంటే అరువుకు మనకి ఇస్తారు, రెండు నెలల తర్వాతనో మూడు నెలల తర్వాతనో వాళ్ళకి మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితి మనకి లాభాలు సంపాదించినప్పుడు మాత్రమే వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్సుల్ని అంటే పన్నుల్ని సక్రమంగా చెల్లించాలి. అదేవిధంగా ప్రకృతిని నాశం చేయకూడదు. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతిలో ఎక్కడా కూడాను మనకి ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా, అంటే ప్రకృతిని నాశనం చేయకుండా లేదా ప్రకృతిని పొల్యూట్ చేయకుండా, అంటే గాలి గాని నీరు గాని లేదా ఇంకేదైనా కూడాను మనం వాటిని ఏమాత్రం కూడా పొల్యూట్ చేయకుండా మనం బాధ్యతలు నెరవేర్చవలను. తర్వాత ఒక సంస్థ స్థాపించామంటే తప్పకుండా ఉద్యోగస్తులు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం చాలా మంది, చాలా సంస్థలు స్థాపించబడతాయి. ఏ సంస్థ కూడా ఒక వ్యక్తితోనూ, ఏ స్థాపించినటువంటి వ్యక్తితో మాత్రమే నడవదు. ఉద్యోగులు లేకుండా ఎట్టి పరిస్థితులు నడవదు. కాబట్టి నిరుద్యోగులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవకాశాలు కల్పించడం. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలను సంస్థలను స్థాపించడం ద్వారా అభివృద్ధి చేయటం. చాలా ప్రదేశాలు, చాలా ప్రాంతాలు మన దగ్గర అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. అలాంటి అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రదేశాల్లో ఈ సంస్థలను స్థాపించడం ద్వారా మనం ఆ యొక్క ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని అందించడం, అన్ని వర్గాల వాళ్ళకి విచక్షణ లేకుండా, వివక్ష లేకుండా అందించాల్సిన అవసరం ఉంది. జీవన ప్రమాణాలను పెంపొందించడం. ఎందుకంటే మనం ఉద్యోగాలు కల్పించడం ద్వారా వాళ్ళకి జీవన ప్రమాణాలని, వాళ్ళకి వచ్చేటువంటి యొక్క జీతాలు కానండి లేకపోతే ఇంకేదన్నా మనం ఇస్తూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా

0: దేశ ఆర్థిక వ్యవస్థకి దోహదపడుతుంది. అనేక సంస్థలు స్థాపించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది, అదేవిధంగా జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా సంస్థ ఆర్థిక వృద్ధికి కూడాను దోహదపడుతుంది. ఇవన్నీ కూడాను ఒక సంస్థకు ఉండేటువంటి యొక్క లక్ష్యాలు. దీంట్లో కొన్ని లక్ష్యాలు నెరవేరుతుండవచ్చు, కొన్ని లక్ష్యాలు నెరవేరకపోవచ్చు. కానీ టూకీగా మనం చెప్పాలంటే ఈ లక్ష్యాలన్నింటినీ కూడాను సాధించడం కోసమే ఏ సంస్థ అయినా కూడాను స్థాపించబడుతుంది. ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే సంస్థ లాభాలను ప్రభావితం చేసేటువంటి యొక్క అంశాలు, అదేవిధంగా కారకాలు అని కూడా వీటిని అంటాం అనమాట. అంటే సంస్థ లాభాలు అంటే ఏ సంస్థ అయినా కూడాను స్థాపించబడేది ఎందుకోసం అంటే లాభార్జన కోసమే. ఒకప్పుడు లాభార్జన అనేటువంటిది ఒకనొక లక్ష్యంగా ఉండేదే. ఇప్పుడు సంస్థలన్నీ కూడాను ఏ సంస్థ తీసుకున్నా కూడాను ఆ లక్ష్యాలను అధిగమించుతూ ఆ లక్ష్యాలను చేరుకుంటాయో లేదో తెలియదు, కానీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకే ఒక లక్ష్యం ఏమిటి అని చెప్పేసి అంటే ఎక్కువగా లాభాలను గడించడం కోసమే. ఇప్పుడు మనకి ఎన్నో కారకాలు ఈ యొక్క సంస్థ లాభాలను ప్రభావితం చేస్తుంటాయి. వాటినన్నింటినీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొట్టమొదటిది సంస్థ ఎదుర్కొనేటువంటి పోటీ. అంటే పోటీ తను తయారు చేసేటువంటి యొక్క వస్తువులకి పోటీ ఎక్కువగా ఉంటే లాభాలు తగ్గుతాయి. ఎందుకోసం అంటే పోటీలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడాను వినియోగదారులను పంచుకుంటాయి కాబట్టి. పోటీ తక్కువగా ఉన్నప్పుడు లాభాలు పెరుగుతుంటాయి. ఉదాహరణకు ఏకస్వామి సంస్థ. ఏకస్వామి సంస్థకి తక్కువగా పోటీ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కప్పుడు పోటీ కూడా ఉండదు కాబట్టి వాళ్ళని ఎక్కువ లాభాలను సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వస్తువు లేదా సేవలకు ఉన్నటువంటి డిమాండ్. ఏదైనా ఒక వస్తువు తీసుకున్నట్లయితే దానికి విపరీతమైనటువంటి డిమాండ్ అన్ని సీజన్లో కూడాను డిమాండ్ ఉన్నదనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క వస్తువుకి అమ్మకాలు ఎక్కువ చేయటం ద్వారా మనకి లాభాలని ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితి. అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఫాస్ట్ రేట్లో అంటే అభివృద్ధి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ వస్తువులకు కూడాను ఎక్కువగా ఉంటుంది, తద్వారా లాభాలను కూడాను ఎక్కువగా గడించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రకటనలు. ప్రకటనలు లేకుండా ఏ వస్తువు కానీ ఏ సేవను కూడా మనం వినియోగదారులకు అమ్మలేము. విజయవంతమైనటువంటి ప్రకటనల ద్వారా డిమాండ్ని పెంచుకోవచ్చు. ఆ వస్తువు ఎప్పుడు దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటే మనం ప్రకటనలు చేసినప్పటికీ కూడాను వస్తువు నాణ్యత ఉన్నప్పుడు, అదేవిధంగా ఆ వస్తువు వినియోగదారుని అవసరాలను తీర్చేటప్పుడు, అదేవిధంగా వినియోగదారులకు ఆ వస్తువు చౌకగా లభించినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి. ఎలా అంటే ఎక్కువ అమ్మకాలు చేయటం ద్వారా. కాబట్టి విజయవంతమైనటువంటి ప్రకటనల్ని మనం చేయటం ద్వారా కూడాను మన యొక్క వస్తువుకు గానీ సేవలకు గానీ డిమాండ్ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యయాలు ఎక్కువగా ఉంటే లాభాలు తగ్గుతాయి. ఎందుకోసం అని చెప్పేసానంటే ధర అనేటువంటిది మన వ్యయంపై తర్వాత మనం ఆర్జించేటువంటి లాభంపై ఆధారపడి ఉంటుంది. తక్కువగా వ్యయాలు ఉన్నప్పుడు ఎక్కువ లాభం పెట్టుకొని మనం వస్తువులకి సరైనటువంటి సరసమైనటువంటి ధరను నిర్ణయించవచ్చు. అలాంటప్పుడు వినియోగదారులు మన వస్తువులను మాత్రమే కొంటారు తప్ప ఎక్కువ ధర ఉన్నటువంటి యొక్క వస్తువుల్ని కొనరు. తర్వాత తరహాను అనుసరించి ప్రతిఫలాల వల్ల కూడాను. అంటే మన సంస్థ చాలా పెద్దదైనప్పుడు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు స్థిర వ్యయాలన్నీ కూడాను ఎక్కువ ఉత్పత్తి యూనిట్లు పంచుకుంటాయి కాబట్టి ధర తక్కువగా మనం నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ యొక్క ఉత్పత్తి వ్యయం తగ్గిపోతుంది, తర్వాత మన లాభం అలాగే ఉన్నప్పటికీ కూడాను తద్వారా మనం నిర్ణయించేటువంటి యొక్క వస్తువు ధర తక్కువగా ఉంటుంది. ఆ విధంగా వినియోగదారుల్ని మనం ఆకర్షించేసి మన వస్తువుల్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సమర్థవంతమైనటువంటి నిర్వహణ ఉన్నప్పుడు వ్యయాలు తగ్గి లాభాలు ఎక్కువ అవుతాయి. ఎందుకు అని చెప్పేసినంటే ఏ సంస్థ అయినా సరే తన సామర్థ్యంతో అంటే మంచిగా ఆ సంస్థని సమర్థవంతంగా నడిపించినప్పుడు వ్యయాలను తగ్గించవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడాను తన సంస్థ కోసం పాటుపడే విధంగా చేయటం ద్వారా ఉత్పత్తిని పెంచుకోవచ్చు, ఉత్పత్తి యొక్క వ్యయాన్ని తగ్గించవచ్చు. ఉత్పత్తి వ్యయం తగ్గినప్పుడు ఏమవుతాయంటే లాభాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ధర విచక్షణ. ధర విచక్షణ అని చెప్పేసినంటే ఒకే వస్తువు కానీ ఒకే సేవకు కానీ వివిధ రకాలైనటువంటి ధరలను మనం ఛార్జ్ చేయటం, ఆపాదించటం. అంటే ఒక వస్తువు లేదా సేవ మనం ఇస్తున్నప్పుడు దానికి వివిధ రకాలైనటువంటి వర్గాల వారికి, వివిధ రకాలైనటువంటి సంస్థలకి వివిధ రకాలైనటువంటి యొక్క ధరల్ని మనం ఛార్జ్ చేయటం. అదేవిధంగా ఎక్స్చేంజ్ రేటు. ఎక్స్చేంజ్ రేటు అంటే అర్థం ఏంటంటే మనం తయారు చేసినటువంటి వస్తువులను ఇక్కడే కాకుండా బయట మార్కెట్లో కూడా అంటే విదేశాల్లో కూడాను అమ్ముతూ ఉన్నప్పుడు తగ్గు వెచ్చులు మన విదేశ మార్కెట్ రేట్లో ఉన్నప్పుడు మన లాభాలు కూడాను ప్రభావితం అవుతుంటాయి. అదేవిధంగా బ్రాండ్ ఇమేజ్ అంటే పెద్ద పెద్ద బ్రాండులు మనం మార్కెట్లో ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభాలు కూడాను ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా మార్కెట్లో ప్రవేశించినప్పుడు ఒక జీవిత చక్రం అని చెప్పేసి ఉంటుందన్నమాట. మనిషికి జీవిత చక్రం అంటే పుట్టుక తర్వాత చావు మధ్యలో ఉండేటువంటి యొక్క స్టేజెస్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా ప్రతి వస్తువుకి కూడాను ఒక జీవిత చక్రం ఉంటుంది. దాని వస్తు జీవిత చక్రం అని చెప్పేసి అంటారు. ఆ వస్తు జీవిత చక్రంలో మనం మొట్టమొదటగా ప్రవేశపెట్టినప్పుడు అది కొత్త వస్తువు కాబట్టి వినియోగదారులకు తెలియదు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఉండకపోవచ్చు కాబట్టి ఆ యొక్క వస్తువు యొక్క అమ్మకాలు తక్కువగా ఉంటాయి. ఆ వస్తువు అమ్మకాలు తక్కువగా ఉన్నప్పుడు లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆ స్టేజ్ దాటిన తర్వాత అంటే ప్రవేశపెట్టిన తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత వినియోగదారులందరికీ కూడాను ఈ వస్తువు అంటే ఏంటో అంటే ప్రకటన ద్వారా మనం తెలియజేస్తాం. ఈ యొక్క వస్తువు యొక్క లక్షణాలు ఏంటో ఈ వస్తువు వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క వస్తువు యొక్క అమ్మకాలు ఏమవుతాయంటే రెండో స్టేజ్ అంటే అభివృద్ధి దశ. ఈ అభివృద్ధి దశలో ఎక్కువగా ఉంటాయి అమ్మకాలు. అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా లాభాలు కూడాను ఎక్కువగా ఉంటాయి. అంటే అమ్మకాలుకి లాభాలకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంటే ఎలా అంటే అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ మార్జిన్ మనకు తక్కువగా లాభ మార్జిన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడాను లాభాల్లో మనకి పెరుగుదల కనిపిస్తూనే ఉంటుంది. అంటే అభివృద్ధి దశలో ఒక వస్తువు రెండో స్టేజ్ లో ఉన్నప్పుడు మనకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆ స్టేజ్ దాటిన తర్వాత మనకి స్తబ్దత అనేటువంటిది వస్తుంది. స్తబ్దత అంటే చెప్పేసి అంటే ఏ మనిషికైనా సరే ఎదుగుదల కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతాయంటే సాచ్యురేషన్ అని చెప్పేసి అంటారనమాట. స్తబ్దత అంటారనమాట. ఎదుగు బొదుగు లేకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏ వస్తువు అయినా సరే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక స్థాయి దాటిన తర్వాత ఆ వస్తువుకి డిమాండ్ తగ్గుతుంది. కారణం ఏంటని చెప్పేసి అంటే కొత్త కొత్త ఉత్పత్తిదారులు మార్కెట్లోకి ప్రవేశిస్తుంటారు. వాళ్ళు కొత్త కొత్త ఉత్పత్తులు చేస్తుంటారనమాట. వినియోగదారులకు ఎప్పుడు కూడాను కొత్త ఒక వింత పాత కొరత లెక్క అనిపిస్తుంది కాబట్టి కొత్త వస్తువులకు వాళ్ళు మొగ్గు చూపుతుంటారు. అంటే మనం తయారు చేసేటువంటి వస్తువు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే కొన్ని కొత్త కొత్త లక్షణాలతో కొంత మనం డైవర్సిఫికేషన్ అంటే ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ అంటారన్నమాట. ఉత్పత్తిని కొంచెం విభేదిస్తూ అంటే కొన్ని కొత్త లక్షణాలని పెడుతూ మనం మార్కెట్లోకి విడుదల చేయాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఈ స్థాయిలో అంటే ఈ స్టేజ్లో స్తబ్దత అనేటువంటి స్టేజ్లో ఆ వస్తువుకు ఉండేటువంటి అమ్మకాలు తగ్గిపోతుంటాయి లేదా నిలకడగా ఉంటాయి. తద్వారా ఏమవుతాయంటే మన యొక్క లాభాలు కూడా నిలకడగా ఉంటాయి. ఆ నిలకడగా ఉండేటువంటి స్టేజ్ ఆ స్థాయి ఏంటని చెప్పేసి అంటే నెక్స్ట్ మనం ఏ మాత్రం కూడాను జాగరూకత లేకపోయినట్టయితే ఆ వస్తువునికి కొంచెం ఏదైనా కొత్త కొత్త లక్షణాలు పెట్టేసి మార్కెట్లో విడుదల చేయకపోయినట్టయితే నెక్స్ట్ స్టేజ్ అంటే చివరి స్టేజ్ ఏంటని చెప్పేసి అంటే క్షీణదశ.
1: ఇంతవరకు మీరు సమస్త లాభాలను ప్రభావితం చేసే అంశాలు అనే పాఠం బీకాం నుండి మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి వివరించారు.
2: ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ దట్ వాజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్ బ్రాట్ టు యూ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో లిజనర్స్ ఇట్స్ బై టిల్ అవర్ నెక్స్ట్ రేడియో లెసన్.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం. అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

అభిలాష చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులు పిచికారి ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.

0: ఉన్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్ధతులు సులభతరమై ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం, ఎరువులు, విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడ పీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకి పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరము ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో ముఖ్యంగా ఉపయోగించే జీవ నియంత్రణ మందులైన బవేరియా బాసియానా, లెకానీ సిలియం లెకానీ, బ్యాసిల్లస్ తురింజియన్నిస్, కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవ నియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియానా అయితే 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి. లెకానీ సిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బ్యాసిల్లస్ తురింజియన్నిఫర్ క్రుడాక్స్కి 27.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫారసు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్లో ఉపయోగించే నాసిక నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడడం వలన మొక్క యొక్క అన్ని భాగాలకు మందు సరఫరా అవుతుంది. అలాగే డ్రోన్ ఎగిరే వేగము 3.6 మీటర్లు సెకండ్కి ఉండాలి. డ్రోన్ ఎగిరే ఎత్తు 2.5 మీటర్లు ఎత్తులో ఉండాలి. జీవ నియంత్రణ మందులు సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వాడాలి. కానీ డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారీ చేయడానికి 1 హెక్టార్కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్కి కేవలం 36.75 లీటర్లు నీరు మాత్రమే అవసరం అవుతుంది. డ్రోన్తో పిచికారీ చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారీ చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోన్తో పిచికారీ చేయకూడదు. డ్రోన్తో పిచికారీ చేయడానికి 6 గంటల నుండి 9 గంటల వరకు, 3:30 నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారీ చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు, సెల్ ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 3వ తేదీ గురువారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశం గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు అప్పటికప్పటి సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తి ఉన్న రైతు సోదరులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, STD కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే డాక్టర్ ఎన్ నళిని గారు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, STD కోడ్ 040.

ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మరణ మృదంగం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుండలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ది వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127 చేరుకోగా దాదాపు 4900 మంది ఇంతవరకు ఆచూకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంటులో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే 3 ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి, బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావన సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిల్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన బీసీఐ పునర్వ్యవస్థీకరణపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఆటోమేటెడ్గా నిర్దిష్ట కాలపరిమితిలోగా కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నౌకాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి CEO పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనీలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకం ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా CEO పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గొల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127కి పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితిలో అనువైన పంటల సాగు గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయమిందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు స్వాగతం. వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు గురించి ఈరోజు వివరాలు అందించడానికి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు మనతో పాటు ఉన్నారు. నేరుగా మీరు మీ ప్రశ్నలు సంధించవచ్చు. సరైన సమాధానాలు సంపూర్ణంగా సమగ్రంగా మీరు తెలుసుకోవచ్చు.

0: వచ్చు. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి మమత గారు.
1: నమస్కారం అండి.
0: మమత గారు, ముందుగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడానికి గల కారణాలు, అంటే మనం వింటున్నాం ఎల్నినో ప్రభావం వల్ల మనకు ఇటువంటి చక్కగా వర్షాలు పడకపోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నది. ఈ సందర్భంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఒకవేళ వాటికి ఏమైనా ఇబ్బందులుంటే ఆ పరిస్థితులను ఎవరన్నా మనం సమూలంగా చక్కగా మనం నివారించుకోవచ్చా, మరి ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఆ వివరాలు తెలుసుకునే ముందు ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే మీరు క్షేత్ర పరిశీలన కూడా చేసి ఉంటారు, ఆ పంటల వివరాలు ఒక్కసారి ముందుగా తెలియజేయండి.
1: రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి తక్కువ విస్తీర్ణంలో పంటల సాగు కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి పంట నారుమడి నుంచి మనకు ట్రాన్స్ప్లాంటింగ్ స్టేజ్లో, నాట్లు పెట్టే స్టేజ్లో ఉన్నది. కంది పంట చూసుకున్నట్లయితే శాకీయ దశలో ఉన్నది. ప్రతి పంట మొలక నుంచి శాకీయ దశలో, మొక్కజొన్న పంట నీ హైట్ స్టేజ్లో ఉన్నది. అయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో పంటలు కూడా మనకు కొంచెం వెట్ట పరిస్థితుల వల్ల వాడుపడటము, లేదనంటే అందులో కొన్ని డెఫిషియన్సీ లోపాలు అనేది మనం గమనించడం జరిగింది. సాధారణంగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మనం పోషకాల పిచ్చికారి అనేది చెప్తా ఉంటాం. ఇప్పుడు వర్షాలు మనకు ప్రారంభమైనప్పటికీ కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనకు మళ్ళీ ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాలు మనం ముందుగానే గమనించవచ్చు. శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం కాబట్టి వరి సాగుకి మొగ్గు చూపకుండా మనం ఆరుతడి పంటలను గనక పండించుకున్నట్లయితే మనం కొంతవరకు బెట్టం తట్టుకునే పంటలను మనం పండించుకొని సమగ్ర యాజమాన్యం గనక చేపట్టినట్లయితే మనకు బాగుంటుంది.
0: తర్వాత మీరు వివరిస్తున్నారు ఈ పంటల గురించి, మీరు పరిశీలన క్షేత్ర పరిశీలన చేశారు కనుక ఈ పంటలు ఈ పద్ధతిలో ఉన్నాయి, కొద్ది బెట్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మరి ఈ బెట్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వాలిపోయినటువంటి మొక్కలు వాలుతున్నాయనుకుంటే మరి ఎటువంటి సంరక్షణ చర్యలు చేపట్టాలి? ఎందుకంటే పత్తి పంట గురించి చెప్పారు, వరి నారమడి గురించి చెప్పారు, మొక్కజొన్న కంది గురించి కూడా చెప్పారు. ఎటువంటి సంరక్షణ పద్ధతులు మనం చేసుకోవచ్చు అంటారు మన రైతులు?
1: మొదటగా చూసుకున్నట్లయితే పోషకాల పిచికారీ అనేది చాలా ముఖ్యమైన అంశము. దాని తర్వాత అంతర సేద్యం ఒకసారి చేసుకున్నట్లయితే బాగుంటుంది. మరియు ఏదైతే వరుసల మధ్య బోదలు కాలువల పద్ధతిలో సాధారణంగా కొన్ని పంటలను నాటుకుంటాం, కంది పంట కానీ లేదనంటే మనకున్న ప్రతి పంట కానీ బోదలు కాలువల పద్ధతిలో నాటుకున్నట్లయితే మనకు అధిక వర్షం పడినా కూడా కాలువల ద్వారా నీరు బయటికి వెళ్తుంది. తక్కువ వర్షం పడ్డా కూడా ఆ బోదలలో కొంచెం తేమ ఉంటుంది. కాబట్టి మనకు ఈ పరిస్థితుల్లో కొన్ని రోజుల వరకు మనము పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోషకాల పిచికారీలో 3019 కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, ఫార్ములా 4 ఫార్ములా 6 లాంటి సూక్ష్మ పోషకాలు ఉన్న పోషకాలు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే పంట బెట్టను తట్టుకొని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: చాలా చక్కటి వివరాలు మీరు అందించారు. ఈ బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మీ పరిశీలనలో ఉన్నటువంటి పంటల్లో, అయితే సాధారణంగా ఈ సందర్భంలో నేలల ఆధారంగా పంటలు ఏది విధంగా ఎంపిక చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఇంకా విత్తుకునే కాలం పొడిగించే అవకాశం ఉందని చెప్పారు కనుక మరి నేలకు తగ్గట్టుగా ఏ పంటలు మనం విత్తుకుంటే బాగుంటుంది, ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
1: నేలల ఆధారంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నేలల్లో మనకు వేరుశనగ పంట అనేది చాలా మంచిగా వస్తుంది. బరువైన నేలల్లో మనకు రబీ యాసంగిలో మనకు కుసుమ పంట అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం నేల రకాన్ని బట్టి విత్తే దూరాన్ని కూడా మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. తేలిక నేలల్లో దగ్గరగా విత్తుకోవాలి, లేదా బరువైన నేలల్లో దూరంగా విత్తుకున్నట్లయితే మనం వాటికి అనుకూలంగా మనము దిగుబడి అనేది సాధించవచ్చు.
0: అయితే వేరుశనగ గురించి ఏ విధంగా ఏ నేలలు సరిపోతాయి, అలాగే కుసుమకు ఎటువంటి నేలలు సరిపోతాయి, వివరాలు అందించండి.
1: వేరుశనగ అయితే మనకు తేలికపాటి నేలల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జూలై 30 వరకు మనం విత్తుకునే అవకాశం ఉంది. మనకు రకాలు చూసుకున్నట్లయితే కదిరి 6 7, కదిరి లేపాక్షి అనే రకము, లేదనంటే తిరుపతి నుంచి మనకు విశిష్ట అనే రకము, ఇక్రిసాట్ నుంచి మనకు గిర్నార్ 4 5 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాల సాగుతో మనం మంచి దిగుబడిని సాధించవచ్చు.
0: తర్వాత కుసుమ పంట గురించి చెప్పండి. కుసుమ పంట
1: ఇప్పుడు ఒకవేళ రైతులు జూలై మాసంలో కూడా ఏ పంటలను వేసుకోలేము ఇంకా అన్నప్పుడు ఆగస్టు మాసంలో వేసుకోవాల్సిన పంటలను గురించి మనం ఒక్కసారి చూద్దాం.
0: చెప్పండి.
1: నువ్వుల పంట అనేది ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 వరకు కూడా మనము వేసుకోవచ్చు. మాగి మాఘి అంటాం కదా, ఆగస్టు నెలల్లో

0: ఈ చక్కటి రాబడి పొందొచ్చు అంటారు.
1: ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఉన్నప్పుడు మామూలుగానే మనం వేసుకునే ఫాస్ఫరస్, అది డిఏపి రూపంలో ఉన్నా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఉన్నా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. మరియు పొటాషుని కూడా ఆఖరి దుక్కిలో వేసుకోవచ్చు. అయితే యూరియా విషయానికి వచ్చినట్లయితే బెట్ట పరిస్థితుల్లో కానీ లేదంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో యూరియా అనేది దఫదఫాలుగా వేసుకోవాలి, ఒక్కటేసారి వేసుకోరాదు. అట్లా దఫదఫాలుగా వేసుకోవడం ద్వారా మొక్కకు కావలసిన నత్రజని అనేది మెల్లిగా అందుబాటు అవుతుంది, కాబట్టి మనకు దిగుబడి అనేది సరిగ్గా వస్తుంది. అదేవిధంగా భూసార ఫలితాల ఆధారంగా మనం ఎరువులను అనేది వేసుకోవాలి. కంది పంటలో చూసుకున్నట్లయితే పోషకాల పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఫాస్ఫరస్కి సంబంధించిన ఎరువులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. ఎందుకు అంటే ఫాస్ఫరస్ అనేది మొక్క యొక్క వేర్లు బలపడే విధంగా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ వేర్లు ఎప్పుడైతే బలపడతాయో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగానే మొక్క దాన్ని తట్టుకునే అవకాశం ఎక్కువగా.
0: తర్వాత మేడం మమత గారు, నేల ఆధారంగా పంటల ఎంపిక అన్న తర్వాత మీరు ప్రత్యామ్నాయ పంటల గురించి కూడా వివరిస్తున్నారు కదా, ఈ ఎరువులు ఇంకా ఏ విధంగా, ఏ పంటలలో ఎరువులు ఏ విధంగా అందించాలి ఈ సంరక్షణ పద్ధతుల్లో?
1: అయితే ఇంతకుముందు మాట్లాడిన విధంగానే ఎరువులు మనకు ఫాస్ఫరస్కి సంబంధించిన లేదా పొటాష్కి సంబంధించిన ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకుంటూ నత్రజని ఎరువులను మనం పైపాటుగా అది కూడా దఫదఫాలుగా వేసుకున్నట్లయితే సాధారణంగా ఒకటేసారి అందించే ఎరువును మూడు దఫాలుగా మనము విభజించి వేసుకోవడం ద్వారా అది మొక్కకు అంది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము కంది పంట ఆల్రెడీ ఇప్పుడు శాకీయ దశలో ఉన్న పంటలకి మనము పోషకాలని నేలకు కాకుండా మనకు పిచికారీ చేసినట్టయితే మొక్క డైరెక్ట్గా పోషకాలను తీసుకుంటుంది, కాబట్టి ఎక్కువగా మనకు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేలలో తేమ లేనప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు చూడాల్సింది ఏంటంటే ఇంత బెట్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యూరియాని లేదంటే వేరే ఎరువులను నేలపై వేసి వదిలేస్తున్నాం మామూలు పద్ధతిలో లాగా. ఎప్పుడైతే బెట్ట పరిస్థితుల్లో అట్లా మనం ఎరువులను వేస్తామో నీరు ఉండదు కాబట్టి మొక్కకు అందించే వాహకం అనేది ఉండదు కాబట్టి అది మొక్కకు అందదు,
0: వృధా అవుతుంది.
1: కాబట్టి నేలలో తేమ లేనప్పుడు ఎటువంటి పోషకాలను నేల పైన అందించరాదు.
0: మరి ఇటువంటి సందర్భంలో తేమ సంరక్షణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకంటే బెట్ట పరిస్థితి, తేమను ఉన్నది సంరక్షించుకోవాలా మొక్కకు అందించాలంటే, ఆ పద్ధతుల గురించి ఒకసారి వివరించండి.
1: తేమ సంరక్షణ పద్ధతిలో ముఖ్యంగా ఎత్తుమడులు మరియు కాల్వల పద్ధతి. ఈ పద్ధతి ఏంటంటే ఒక 2 మీటర్ల వరకు ఎత్తుమడులను ఏర్పాటు చేసుకుని ఒక కాల్వ ఏర్పాటు చేసుకుంటాం. దీని ద్వారా మడులలో ఈ ఎత్తుమడులలో కొంత తేమ అనేది ఉంటుంది కాబట్టి మొక్కలు బెట్టకు గురవ్వకుండా కొన్ని రోజులు రక్షించుకునే అవకాశం. మరియు బోదెలు మరియు కాల్వల పద్ధతిలో కూడా మనం విత్తుకోవచ్చు. అదేవిధంగా మనము కవర్ క్రాప్స్ అంటాము. ఎప్పుడైతే మనము నేల సంరక్షణ పద్ధతుల్లో ఒక ముఖ్యమైన పద్ధతి కవర్ క్రాప్స్, ఎప్పుడూ నేలను కప్పి ఉంచడం. దీని ద్వారా నేల లోపల ఉన్న తేమ బయటికి వెళ్లకుండా ఒక కవర్ క్రాప్ అనేది చాలా అవసరం. దీంతో మనకు కొంత రెసిడ్యూ అనేది భూమికి అందించినట్లు ఉంటుంది, ప్లస్ తేమ సంరక్షణ కూడా చేపట్టినట్టు.
0: కవర్ క్రాప్స్ అంటున్నారు, ఈ యొక్క బోదెల మధ్యలో వేసుకోవాలంటారా, ఇవి ఈ పంటకు అనుబంధంగానే విత్తుకోవాలంటారా, ఎట్లా?
1: లేదు, కవర్ క్రాప్స్ అనేవి సపరేట్. ఇప్పుడు ఎలాగంటే మనము వేరుశనగ పంటని ఇస్తాము, అది ఏంటంటే దాని సహజ స్వభావమే నేలను కప్పి ఉంచడం. లేదంటే పెసర వేసుకుంటాం, మినుము వేసుకుంటాం. ఇవి ఎత్తు పెరగకుండా భూమికి చాలా దగ్గరగా ఉండి భూమిని పరుచుకొని ఉండే కొన్ని పంటలు.
0: దీనివల్ల తేమ సంరక్షణ
1: జరుగుతుంది.
0: బోదెలో ఉన్నటువంటి మొక్కలకు తేమ అందుతుంది అంటారు ఈ విధంగా.
1: బోదెలలో మొక్కలకు అంటే అది సపరేట్ అండి, అది వేరు ఇది వేరు. కవర్ క్రాప్స్ అనేవి మన పంటల ఎంపికలోనే కొన్ని పంటలను ఎంచుకుంటాము. ఇప్పుడు కంది, మొక్కజొన్న లేదంటే ఇట్లాంటి పంటలకు మనము కాల్వలు బోదెల పద్ధతిని
0: వాటికి ఆ పద్ధతి లేదంటే నీటి సంరక్షణ కోసం ఈ పంటలు వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అంటారు. తేమ సంరక్షణ ఉంటుంది, పంట కొద్దిగా బెట్టకు గురి కాకుండా ఉంటుంది అంటారు, కొంత తేమ సంరక్షణ జరుగుతుంది అంటారు. అది ఒక ప్రత్యామ్నాయ మార్గం అంటారు. మరి సాధారణంగా మన రైతులు నీటి సంరక్షణ కోసం నీటి కుంటలు కూడా అక్కడక్కడ రైతులు పాటించుకుంటలు కూడా తవ్వుకుంటుంటారు. మరి నీటి కుంటల ఆవశ్యకత గురించి కూడా ఒకసారి తెలియజేయండి, ఎందుకంటే అందరూ నీటి కుంటలు తవ్వే అవకాశాలు ఉండవు. వీలైనంత వరకు నీటి కుంటలు ఏ విధంగా నిర్మించుకోవాలి, ఆ వివరాలు ఒకసారి తెలియజేయండి.
1: నీటి కుంటలు అనేవి సహజంగా మనకు వర్షాలు ఎప్పుడైతే ఎక్కువగా కురుస్తాయో లేదనంటే మనకు మే నెలల్లో పడే సమ్మర్ షవర్స్ అంటాము, వేసవి కాలంలో పడే వర్షాలని మనము నీటి కుంటలకు అందులో మనం నిల్వ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే ఈ బెట్ట

0: పరిస్థితులు వస్తాయో రక్షక నీటి తడి అంటాం. అంటే పంట చనిపోకుండా కాపాడే ఒక చివరి ప్రయత్నం రక్షక నీటి తడి. నీటి కుంటల్లో ఉన్న నీటిని రక్షక నీటి తడుల ద్వారా మనం పంటకి వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ నీటి కుంటల్లో ఉన్న నీటిని డ్రిప్ పద్ధతిలో ఇస్తున్నారు. దాని ద్వారా ఉన్న కొంత నీటితో ఎక్కువ పంటని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది,
1: సంరక్షించుకోవచ్చు అంటారు. మరి అలాగే మన తెలంగాణ ప్రాంతంలో మనకు నీటి పారుదల వసతి కూడా ఉంది, మరి ఇటువంటి సందర్భంలో నీరున్న సందర్భంలో కుంటలు నిర్మించుకోవచ్చు అంటారా? మరి ఈ నీటి పారుదల కింద నీటి సంరక్షణ పద్ధతులు ఏ విధంగా మనం పాటించాలి, ఆ వివరాలు కూడా ఒకసారి రైతు సోదరులకు తెలియచేయండి.
0: మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు నీటి వసతి అనేది మెరుగుపడింది. కాబట్టి సాధారణంగానే వరి పంటను ఎక్కువగా మనం విత్తడం గమనిస్తున్నాం. వరి పంట విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అయితే ఒకవేళ మనకి నీటి సౌకర్యం గనక ఉండినట్టయితే ఏ పంటను కూడా నీటిని పారించరాదు. నీటిని పారించకుండగా మనం ఎంచుకునే పంటను బట్టి డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ పద్ధతులను, ఇవి సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు. ఈ డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించినట్లయితే 70% నీటి వినియోగం సామర్థ్యం అనేది పెరుగుతుంది. 25 నుంచి 30% అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే నీటి వసతులు ఉన్నాయో రైతులు దయచేసి వరి పంట వైపు వెళ్లకుండా, లేదంటే సాంప్రదాయ పద్ధతిలో వరి పంట వైపు కాకుండా మనం ఆరుతడి పద్ధతిలో కూడా వరి పంటను సాగు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ విధంగా ఆలోచించాలని కోరుతున్నాం.
1: మరి ఈ స్ప్రింక్లర్ ద్వారా ఈ యొక్క సూక్ష్మ నీటి పారుదల ద్వారా ఎటువంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది అంటారు మరి ఈ సందర్భంగా?
0: తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా రబీ లేదా యాసంగిలో వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. అంటే యాసంగి వేరుశనగలో 70 నుంచి 80% వరకు స్ప్రింక్లర్ ద్వారానే మనం నీటిపారుదల చేపడుతున్నాం. అది ఒక చాలా మంచి విషయం. ఎప్పుడైతే మనం వేరుశనగ పంటను స్ప్రింక్లర్ల ద్వారా చూసుకోవచ్చు, లేదనంటే మొక్కజొన్న, పత్తి, కంది లేదా ఇతర పంటలు మనం డ్రిప్ ద్వారా చూసుకోవచ్చు. ఈ డ్రిప్ ద్వారా ఏంటంటే మనకు బిందు సేద్యం అంటాం. బిందు రూపంలో ఒక్కొక్క చుక్కలాగా మొక్క వేర్ల దగ్గర మాత్రమే నీటిని మనం వదులుతాం. కాబట్టి అది నేలకు ఎప్పుడైతే మనం పారిస్తామో, మనకి ఎప్పుడైతే కాలువ నుంచి కానీ లేదంటే బోర్ నుంచి కానీ అది మనం మన పొలం వరకు వచ్చే వరకు చాలా వరకు నీటిని నష్టపోతాం. అలా కాకుండా మనం పైపుల ద్వారా డైరెక్ట్గా నేరుగా మొక్క దగ్గరికే మనం అందుబాటులో పెడుతున్నాం. కాబట్టి 70% నీటి ఆదా అనేది జరుగుతుంది.
1: సో దీని ద్వారా కూడా మనం ఈ బెట్ట పరిస్థితుల్లో మనం చక్కగా పంటలను సంరక్షించుకోవచ్చు అంటారు. ఆ తర్వాత ఈ ప్రత్యామ్నాయ పంటలుగా పచ్చి రొట్టె పంటలు కానీ అపరాల సాగు కానీ చేస్తే ఏ విధంగా ఉంటారు? మరి ఏమైనా మీరు సలహా ఇస్తారా ఈ అపరాల సాగు ఈ పంటలు పండించుకుంటే మనం కొంతవరకు వచ్చే పంటకు రాబోయే కాలానికి పంట విత్తుకోవడానికి ఇవి అనుకూలంగా ఉంటాయా, లాభదాయకంగా ఉంటాయా, ఆ వివరాలు ఒకసారి మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: తప్పకుండా. ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలను ఎంచుకున్నట్లప్పుడు కందులు చూసుకున్నట్లయితే మనం జూలై 30 వరకు వెతుకోవచ్చు. కంది రకాలు PRG 176 మరియు TDRG 59 అనే రకాలు ఉన్నాయి. ఇవి 130 నుంచి 150 రోజుల వరకు మనకు పంటకాలం అనేవి ఉన్న రకాలు. అదేవిధంగా పెసరా మినుములో మనకు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి PJTAUలో. ఇది కూడా జూలై 30 వరకు మనం విత్తుకోవచ్చు. 60 నుంచి 80 రోజుల వరకు పంటకాలం ఉంటుంది. అదేవిధంగా ఉలవలను చూసుకున్నట్లయితే 15 వరకు విత్తుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఉలవలను విత్తుకోవడము. అయితే ఉలవల విత్తనం మనకు క్రీడలో అందుబాటులో ఉంది. మనం బెట్ట పరిశోధన సంస్థ హైదరాబాదు క్రీడలో మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ అపరాలు కాకుండా ఎప్పుడైతే మనం నూనె గింజ పంటలు చూసుకుంటున్నాం అనుకుంటున్నామో, మనకు వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ పంటలు ఉన్నాయి. అయితే గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆముదం సాగు అనేది ఈ వర్షాకాలంలో కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు పెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి, బూజు తెగులు ఎక్కువగా వస్తుంది తక్కువగా ఉంటుంది కాబట్టి మనము పొద్దుతిరుగుడు, నువ్వుల వైపు చూస్తే బాగుంటుంది. ఆగస్టులో కూడా మనం ఏ పంటను విత్తుకోని పక్షంలో సెప్టెంబర్ మాసంలో కుసుమ పంటను మనం విత్తుకోవచ్చు.
1: తర్వాత మమత గారు, జీవన ఎరువులు లాగా బిడ్డ తట్టుకోవడానికి ఏమైనా సూక్ష్మ జీవుల ద్వారా కూడా మనము ఈ పంటలను కాపాడుకోవచ్చా? ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో అనుకూలంగా మనం వీటిని వాడి సంరక్షించుకోవచ్చా పంటలని? ఒకవేళ ఉంటే ఆ వివరాలు ఒకసారి మన రైతు సోదరులకు అందజేయండి.
0: సాధారణంగా జీవన ఎరువులు మనకు రైజోబియం కానీ అజొల్లా, అజటో బ్యాక్టర్ అని, అజోస్పైరిలం అని, లేదంటే పాస్పరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా మొక్క యొక్క వేరు దగ్గర మనకు రైజోస్పియర్ అంటాము. రైజోస్పియర్లో ఉండి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఇవి అందిస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాలైన సూక్ష్మజీవులు, ఇది పరిశోధనలో ఉన్న అంశము, కొన్ని రకాలైన సూక్ష్మజీవులు మనకు బెట్టను తట్టుకునే విధంగా, లేదనంటే ఎక్కువ చౌడును తట్టుకునే విధంగా, లేదనంటే మురుగునీరు ఎక్కువగా ఉన్నప్పుడు పంట మనం నష్టపోకుండా, వాటికి కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులను మనము గుర్తించడం జరిగింది. ఇది భారతీయ సంస్థలలో, మనకు ఐసీఆర్ సంస్థలలో మనకు పరిశోధనల్లో ఉంది. కొంత రైతులకు కూడా అందుబాటులో తెచ్చిన మనకు దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్లో వేరుశనగ పంటలో కొన్ని రకాలైన సూక్ష్మజీవులని ఈ బెట్టను తట్టుకునే విధంగా రూపొందించడం జరిగింది. రైతులకు అందిస్తున్నారు కూడా.
1: మరిన్ని ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో?
0: మన రాష్ట్రంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు కొంతవరకు ఈ ఎండోఫైటిక్ బ్యాక్టీరియా మీద పరిశోధన అనేది జరుగుతూ ఉంది.
1: అసలు ఈ ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతమైతే ఈ ఉత్తర తెలంగాణ వర్షాలు పడుతున్నాయి, ఆశాజనకంగా ఉంది. ఒకవేళ ఈ దక్షిణ ప్రాంతం మండలంలో మనకు వర్షాలు తక్కువ ఉందనుకుంటే మరి ఎటువంటి పంటల కోసం ఎదురు చూడాలి? రాబోయే మాసాల్లో ఎటువంటి పంటలు విత్తుకోవచ్చు? ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: ఇప్పుడు మనం చిరుధాన్యాలు కనుక చూసుకున్నట్లయితే జొన్న పంటకు మనకు మంచి డిమాండ్ ఉండడం వల్ల జొన్న పంటను మనం మాగి జొన్నగా ఆగస్టు మాసంలో మనం విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో తెల్లజొన్నలు, పచ్చజొన్నలు రెండు రకాలు ఉంటాయి. తెల్లజొన్నలు అయితే గనక CSV 41 అనే రకము, పచ్చజొన్నలలో PY PS2 అనే రకము, ఈ రెండు రకాలు మరియు కిన్నెర అనే రకం కూడా మనకు ఉన్నాయి. ఈ రకాలు మనం విత్తుకొని మామూలుగా పచ్చజొన్నలు అయితే 100 నుంచి 105 రోజులు, తెల్లజొన్నలు అయితే 110 నుంచి 120 రోజుల పంటకాలాన్ని కలిగి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సజ్జ పంట కూడా మనకు PHB 16 2 5 లేదంటే HHB 67, కావేరీ సూపర్ అనే రకాలు 85 నుంచి 90 రోజుల వరకు మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంటలను సాగు చేయడం ద్వారా కూడా మనం మంచి దిగుబడులను పొందొచ్చు.
1: చాలా చక్కటి వివరాలు. వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా చేసుకోవచ్చు, తర్వాత అనేక పద్ధతులు కూడా మీరు వివరించడం జరిగింది, ఏ విధంగా బెట్టను ఎదుర్కోవచ్చు అని తెలియజేశారు. చాలా చక్కటి వివరాలు మన రైతు సోదరులకు సమూలంగా, సమగ్రంగా మీరు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మమ్మత గారు.
0: ధన్యవాదాలండి.
2: వర్షాభావ పరిస్థితుల్లో అనువైన పంటల సాగు గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
5: RBI అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

శ్రోతలకు ఒక ప్రకటన. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు

2324085852 2324085853 మరో నెంబరు 29559023 ఎస్టీడి కోడ్ 040ను జత చేయాలి. ఇప్పుడు చెప్పిన నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రేపు ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఫోన్ నంబర్లు 2324085852, 2324085853, 2955092 3, ఎస్టీడీ కోడ్ 040.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం.
1: ఆకాశవాణి క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి, పౌరుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు, ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
3: అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపుకి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచరు మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా, మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన, ఇంటర్నేషనల్ లెవెల్ లోన, వరల్డ్ కప్ లోని విన్నర్స్ కూడా వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్స్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ కొరియాలోన 4x100 మీటర్ రిలే లోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. జరిగింది. అదేవిధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోన గోల్డ్ మెడల్, 35th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్లాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా యూనివర్సిటీలో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోన బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29 నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. యువజవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్ సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు, మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారా నియామకం జరిగింది. అరకులోన కూడా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి అండర్14, అండర్17, అండర19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతే కాకుండా గిరిజన ప్రాంతంలోన ప్రతి ఒక్క స్కూల్లోన మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ, పీఈడీ అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడాకారులు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలుగుతీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారా నియమితులైన పీఈటీలు, పీఈడీలు ద్వారా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది

0: అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగా అయితే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అభివేగం అందరికి కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్నటువంటి 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజు మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ టూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసి ఇది 12.78 seconds తో నూతనమైన రికార్డ్ ని తిరగరాకింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉంది. మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ కొంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలి. ఇటువంటి అతిశయోక్తి లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది బట్టింగ్ దగ్గర వేసుకొని ఇంపాక్ట్ అయ్యారు. కండిషనింగ్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ మీద ఏమేమి చేస్తే బాగుంటుంది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక దృక్పథం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడంతో చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్, ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సీఓఈ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచ్ల్ని అలాగే హెడ్ కోచ్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజు గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చేసి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 1,50,000 రూపాయలు డైట్ కానీ అమలు చేస్తుంది. విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపిస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం. అలాగే వెళ్లే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళడానికి వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరిథింగ్ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే టార్గెట్ 2036 ఒలింపిక్స్, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడాపండితో, ఔత్సాహిక క్రీడాకారులతో, స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్ట్లతో సమావేశం జరుగుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్. మీరింతవరకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ. జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం. నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్. పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: శ్రోతలకు ఒక ప్రకటన. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, ఇంకా విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324 0852 2324 0853, మరో నెంబరు 2955 0923, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324 0852 2324 0853 2955 0923, ఎస్టీడీ కోడ్ 040.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్కు 25 రూపాయల మద్దతు ధర కోరారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి కొత్తగూడెంలో కొబ్బరి బోర్డు, ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు పీఎంఆర్కేవీపై నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నర్స్పై హత్యాచారం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రాహత్కర్ సుమోటోగా స్పందిస్తూ రాష్ట డీజీపీకి లేఖ రాశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆధారాలను భద్రపరిచి వారం రోజులుగా వేగవంతమైన దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం తప్పని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ తన వివరణను కేసీ వేణుగోపాల్కు తెలియజేసినట్లు చెప్పారు. తన కుమార్తె సుస్మిత స్వతంత్ర మహిళ అని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తన్ను బాధ్యురాలని చేయడం సరికాదని అన్నారు. ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నామని, గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలను చెల్లిస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగ వివాదం నేపథ్యంలో ట్రస్ట్ కొత్తగా సీఈఓ పదవిని ఏర్పాటు చేసింది. ఈ పదవికి విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమిస్తూ శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేయలేమని ఆయన చెప్పారు. పౌర విమాన రంగంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేసేందుకు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను కనీస మాన్యువల్ జోక్యంతో పారదర్శకంగా కాలపరిమితిలోగా ఆటోమేటెడ్గా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తెలంగాణలో సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల

వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నా ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి నిర్ణయం నాటిక వింటారు. రచన శ్రీ నడిపూరి జయదేవ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: నిర్ణయం నాటిక వింటారు. రచన శ్రీ నడిపూరి జయదేవ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జె అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రదారులు: రామకృష్ణ శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, రాజేశ్వరి శ్రీమతి బాలకామేశ్వరి, అరవింద్ శ్రీ ఎన్ దీనబాంధవ, అశ్విని కుమారి వివి లక్ష్మి, పనిమనిషి లక్ష్మి శ్రీమతి ఉప్పల జ్యోతి, కుమార్ శ్రీ జె అనిల్ కుమార్, రవి శ్రీ కందుకూరు శ్రీనివాస్ విఠల్, కొరియర్ బాయ్ శేఖర్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి నిర్ణయం నాటిక.

0: అన్నయ్య, అన్నయ్య తొందరగా లేరా, అమ్మ పూజ అయిపోతుంది.
1: అబ్బా ఉండవే
0: రే, జాగింగ్ వెళ్ళాలి కదా నువ్వు.
1: ఇవాళ ఆదివారమేగా, కాసేపు పడుకోని.
0: అలాగా ఉండు, నీ పని చెప్తా.
1: అబ్బా అబ్బా, ముఖం అంతా నీళ్ళు, ఛా, దుప్పటంతా తడిచిపోయింది, కుళ్ళిపోతా.
0: సోమరిలా 10 గంటల వరకు నిద్రపో, అప్పుడు లేచి జాగింగ్ వెళ్ళు.
1: కాసేపు పడుకుంటే ఓర్వలేవు అస్సలు.
2: అమ్మా తలుపు తీయండి, నేను లక్ష్మిని.
0: వస్తున్నా.
3: అదేంటమ్మా తలుపులు ఇవాళ తెరిచలేవు?
0: అదా అన్నయ్య ఇప్పుడే లేచాడు, ఇవాళ ఆదివారం కదా అందుకే ఆలస్యం. అదిగో వెళ్తున్నాడు చూడు.
4: వెళ్ళొస్తా చెల్లాయ్. ఏం లక్ష్మి, మీ ఆయన బాగున్నాడా?
3: హాయ్, బాగున్నాడు బాబు. బాబుకి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. చెల్లాయి చెల్లాయని ఎంత ప్రేమగా పిలుతాడో. రోజు నేను 5 గంటలకు వచ్చి వాకిలుడ్చి ముగ్గేసి ఇంటికెళ్ళి ఈ టయానికి వచ్చేటప్పుడు బాబు వెళ్తూ ఉంటాడు. ఇవాళ ఏందిరా వెళ్ళలేదు అనుకున్నా. ఇది సంగతి అన్నమాట.
0: సరే సరే గాని వెళ్ళి పని చూడు, అమ్మ పూజ అయిపోవస్తుంది.
3: అటగేనమ్మా.
1: అమ్మా ఏంటమ్మా, ఈరోజు కూడా ఇడ్లీయేనా, వేరే ఏదైనా వండొచ్చు కదా.
0: లేట్గా లేచి మళ్ళీ కోరికలు ఒకటి.
5: అసుని నువ్వు నోర్మి, వండకుండా ఎలా ఉంటానురా.
6: లక్ష్మి పూరీలు రెడీ అయ్యాయా?
3: అమ్మగారు అయిపోయాయండి, తీసుకొస్తున్నా. ఇగో ఉండమ్మా, ఇంకా ఏతన్నానా అండి?
5: అక్కడ పెట్టు. ఒరే అరవింద్, నీకెన్ని కావాలో వేసుకోరా.
4: ఓ థ్యాంక్స్ అమ్మా.
0: తిను తిను, ఖాళీగానే ఉన్నావుగా.
5: అశ్విని వాణ్ణి ఏదో ఒకటి అనకుండా ఉండలేవా?
0: నేనేమన్నానమ్మా, తినమన్నానంతే.
5: ముందు నువ్వు బాగా తిను, డైటింగ్ డైటింగ్ అని సన్నగా తయారవుతున్నావు.
4: అమ్మా సన్నగా ఉండడం ఫ్యాషన్ అమ్మా. అశ్విని బాగా తిని నాతో పాటు జాగింగ్ రా, అప్పుడు లావ్ అవ్వవు, పైగా స్ట్రాంగ్గా ఉంటావు.
0: ఒరే అదేదో నువ్వే తిని నువ్వే స్ట్రాంగ్గా తయారవ్వు.
7: అరవింద్
1: నానా,
7: నువ్వు తింటూ ఉండు, నేను మాట్లాడతాను. మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, దాని రిజల్ట్స్ ఏమైనా తెలుసాయా?
4: వాళ్ళు పోస్ట్ ద్వారా తెలుపుతామన్నారు నానా. నానా అది

0: ఏంట్రా?
1: నాదో కోరిక.
0: నిస్సందేహంగా అడుగు.
1: నాకు ఉద్యోగం వస్తే బైక్ కొనివ్వాలి.
0: అమ్మా ఇక్కడ నీకు ఉద్యోగం వస్తే కారు కొనిద్దాం అనుకున్నానే.
1: ఇది కలా నిజమా నానా? మళ్ళీ మీ నిర్ణయం మారదుగా.
2: సరే, మీ నాన్న సంగతి నీకు తెలీదా? మీ నాన్న ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది అస్సలు మారదు.
3: నానా, మనకి కారుందిగా.
0: అది మన అందరిదిరా. నేను వీడికి గిఫ్ట్ ఇస్తున్నాను.
1: థాంక్స్ నానా.
3: కంగ్రాట్స్ అన్నయ్య.
1: థాంక్స్ థాంక్స్.
3: ఉదయాన్నే జాక్ పాట్ కొట్టావు, కానీ ముందు ఉద్యోగం రావాలిగా.
1: ఖచ్చితంగా వస్తుంది.
0: రాజీ, ఏంటి ఇంకా పడుకోలేదు? ఏంటి ఆలోచిస్తున్నావు?
2: ఏం లేదండి, మన వాడి స్నేహితులు చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలు చూసుకుని వెళ్ళిపోయారు కదా, మరి వీడి కూడా
0: వెళ్ళని. రెక్కలు వచ్చిన పక్షిని ఆపగలమా? అయినా వాడి కెరీర్ కూడా వాడికి ఇంపార్టెంటే కదా.
2: మరి మనల్ని ఎవరు చూసుకుంటారండి? రేపొద్దున అమ్మాయి పెళ్ళైపోతే అది కూడా వెళ్ళిపోతుంది కదా.
0: పిచ్చిదారా, పిల్లల్ని పెంచడం వరకే మన బాధ్యతే, తర్వాత వాళ్ళ ఇష్టం. నిర్ణయం వాళ్ళకి వదిలేద్దాం. ఇంకేం ఆలోచించకు, పడుకో.

0: ఎవరో వచ్చినట్టున్నారు.
1: నేను చూసొస్తానా.
0: అలాగే.
1: ఓ రవి అంకులా, నమస్తే అంకుల్. ఎలా ఉన్నారు?
2: బాగున్నావమ్మా అశ్విని.
1: బాగున్నా అంకుల్. రండి కూర్చోండి. మీరు పేపర్ చదువుతూ ఉండండి, నాన్న ఇప్పుడే వచ్చేస్తారు.
0: ఎవరమ్మా వచ్చింది?
1: రవి అంకుల్. నాన్నా
0: రారా రవి, టిఫిన్ తింటూ గాని.
2: కృష్ణ, నేను ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను. నువ్వు గాని నెమ్మదిగా, తొందరం లేదు. ఇంతలో నేను పని చూసుకొని వస్తాను.
0: అలాగే అలాగే రా, ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తా.
2: ఓకే ఓకే.
3: కొరియర్.
0: రా బాబు లోపల రా.
3: నమస్తే సార్.
0: నమస్తే శేఖర్, బాగున్నావా?
3: సార్ నా పేరు ఎంత బాగా గుర్తుంచుకున్నారు. బాగున్నారా సార్? సార్ అరవింద్ బాబు గారికి కొరియర్ సార్.
0: నా పేరేంటి?
3: రామకృష్ణ గారు సార్.
0: చూసావా, నువ్వు నా పేరు గుర్తుంచుకున్నావు, మా అబ్బాయి పేరు గుర్తుంచుకున్నావు, మరి నేను నీ పేరు గుర్తుంచుకోలేనా?
3: అయ్యో అది కాదు సార్, మేము చిన్నవాళ్ళం, మీరు పెద్దవారు సార్.
0: అంటే?
3: అదే సార్, మీరు ఉన్నవాళ్ళు, మేము లేని వాళ్ళం.
0: అది తప్పు శేఖర్. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. చిన్న పెద్ద అనేది వయసుకు సంబంధించింది కానీ అంతస్తుకు సంబంధించింది కాదు. వెళ్ళేటప్పుడు ఈ ఆస్తి కానీ అంతస్తు కానీ మన కూడా రాదు. మనం బ్రతుకున్నంతకాలం సమతతో, సమానత్వంతో, మానవత్వంతో బ్రతకాలి. ఏంటి ఇంకెప్పుడు అలా అనుకోకు. ఎవరి సంపాదనకు తగినట్టుగా వాళ్ళు జీవించడం నేర్చుకుంటే అందులోనే ఆనందం, సుఖం ఉంటుంది. అర్థమైందా?
3: సారీ సార్, ఇంకెప్పుడు అలా మాట్లాడను. అరవింద్ బాబు గారు,
0: వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళాడు, 3-4 రోజుల్లో వస్తాడు. ఏ నాకివ్వవా?
3: భలేవారు సార్, ఊరికే అడిగా సార్. ఇదిగో తీసుకోండి, ఇక్కడ ఒక సంతకం పెట్టండి.
0: ఇటు ఇదిగో.
3: వస్తాను సార్.
0: ఉండు వెళ్దు గానీ ఈ కవర్ ఏంటో చూడండి. ఆహా, ఎంత మంచి వార్త తెచ్చావయ్యా. ఒక్క నిమిషం ఆగు. రాజేశ్వరి, రాజేశ్వరి.
4: వస్తున్నానండి.
0: త్వరగా రా.
4: అబ్బా ఏంటండి అంత హడావిడి చేస్తున్నారు, చెప్పండి.
0: అదిగో అక్కడ నా పర్స్ ఉంది, అందులో నుంచి ఒక 500 తీసి అబ్బాయికి ఇవ్వు.
3: అయ్యో వద్దు సార్, నాకెందుకు?
4: ఇదిగో బాబు తీసుకో.
3: వద్దమ్మా నాకెందుకు?
4: తీసుకో బాబు, ఆయన చెప్పారంటే ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. తీసుకో.
3: అసలు విషయం ఏంటో చెప్పండి సార్.
0: తీసుకో, ముందు మా మేడం గారికి చెప్పాలి.
3: అలాగే సార్, తీసుకుంటా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్.
0: రాజేశ్వరి ముందు నువ్వు కూర్చో. నువ్వు కూడా విని శేఖర్. రాజేశ్వరి, అరవింద్ మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడుగా, వాడికి ఉద్యోగం వచ్చింది. నెలకు 3 లక్షల జీతం, 10 రోజుల్లో ఉద్యోగంలో చేరాలి.
4: ఎంత మంచి వార్త చెప్పారండి. ఉండు బాబు, స్వీట్స్ తీసుకొస్తాను.
3: చాలా ఆనందంగా ఉంది సార్, మంచి ఉద్యోగం. అరవింద్ బాబుకి నా తరపున కంగ్రాట్స్ చెప్పండి సార్.
0: ఓ తప్పక చెప్తా.
4: ఇదిగో బాబు ఈ స్వీట్స్ తీసుకో.
3: సార్కి ముందు ఇవ్వండి అమ్మా.
4: ముందు అతిథికే ఇవ్వాలి అంటారు, తీసుకో బాబు.
3: అలాగేనమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. వస్తానమ్మా. వస్తాను సార్.
0: అలాగే శేఖర్ వెళ్ళిరా.
4: ఇదిగోండి మీరు కూడా స్వీట్స్ తీసుకోండి.
0: అలాగే.
4: నాకు చాలా ఆనందంగా ఉందండి, ఇక వాడి ఆనందానికి అంతుండదు.
0: అవును రాజేశ్వరి, మన కలలు పండే, వాడి కోరిక నెరవేరింది. వాడు వచ్చే వరకు ఈ విషయం వాడికి ఫోన్ చేసి చెప్పేయద్దు, సస్పెన్స్లో పెడదాం. ఏమంటావు?
4: అలాగేనండి, మీ ఇష్టం.
0: నేను అలా బయటకు వెళ్ళొస్తా, తలిపేసుకో.
4: అలాగే వెళ్ళిరండి, త్వరగా వచ్చేయండి.
0: అలాగే.

0: అమ్మగారు అమ్మగారు, వస్తున్నా.
1: రా లక్ష్మి, మీ ఆయన్ని తీసుకొచ్చావా?
0: తీసుకొచ్చానమ్మా. చాలాసేపటి నుంచి బెల్ కొడుతున్నానమ్మా.
1: కరెంటు పోయింది లక్ష్మి, ఇక్కడే ఉండు, సార్ని తీసుకొస్తాను.
0: అటాగేనమ్మా.
2: ఏమండి
3: ఏమండి?
0: ఏమయ్యోయ్, అక్కడే ఉన్నావే? రా, అయ్యగారు రాగానే దండం పెట్టు.
4: నాకు తెలుసులే.
0: పెద్ద తెలుసు. అదిగో అయ్యగారు వస్తున్నారు. దండాలయ్యా.
4: నమస్తే సార్. నమస్తే అమ్మగారు.
0: నమస్తే.
5: ఏం కుమార్, ఈ మధ్య రావడం లేదు, అంత బిజీగా ఉన్నావా?
4: అదేం లేదయ్యా.
0: పని పాట లేదు కదా సార్.
1: లక్ష్మి, నువ్వు మధ్యలో మాట్లాడకు. సార్కి నేనంతా చెప్పాను. కుమార్ని మాట్లాడి.
0: అటాగేనమ్మా, క్షమించండి.
5: ఏం కుమార్, నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం లేదా?
0: అక్కడ తాగి గొడవ చేస్తే.
1: లక్ష్మి.
0: అయ్యో, మర్చిపోయానమ్మా, క్షమించండి, ఇక మాట్లాడదు.
5: ఏం కుమార్, మాట్లాడవే, ఉద్యోగానికి వెళ్ళడం లేదా?
4: లేదయ్యా.
5: ఏ, ఎందుకని?
4: ఉద్యోగం పోయిందయ్యా.
5: పోయిందా?
4: అవునయ్యా, తీసేశారు.
5: తీసేశారా? అలా ఎలా తీసేస్తారు?
4: చిన్న గొడవైందయ్యా.
5: ఉద్యోగం చేసే దగ్గర అలా గొడవ పెట్టుకుంటే ఎలా కుమార్? అంతగా ఏమైంది
4: అయ్యా? ఒక చిన్న తప్పు జరిగిందయ్యా. దానికి నన్ను పిచ్చి పిచ్చిగా తిట్టి.
5: ఇంకా అయినా తిట్టినంత మాత్రాన గొడవ తీతావా?
4: అది కాదయ్యా, నా పిల్లాన్ని ఉద్దేశించి తిట్టాడయ్యా, అందుకే తట్టుకోలేక.
5: సరే, అర్థమైంది. చూసావా లక్ష్మి
0: అయ్యా,
5: నువ్వంటే నీ భర్తకి ఎంత ప్రేమ. నీ గురించి అవతల వాళ్ళు తప్పుగా మాట్లాడినందుకే గొడవ పడ్డాడు. నువ్వంటే ఎంత ఇష్టమో చూడు. ఇంకెప్పుడు మీ ఆయన్ని అపార్థం చేసుకుని గొడవ పడకు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. అమ్మగారు నాకంతా చెప్పారులే.
0: అట్టగేనయ్యా, ఇక మీదట మీరు చెప్పినట్టే ఉంటాము.
5: సరే కుమార్, నీకు నెల రోజులు టైం ఇస్తున్నా. నువ్వు తాగుడు సిగరెట్ పూర్తిగా మానేసి నా దగ్గర రా. అన్నట్టు నువ్వు ఇంటర్ పాస్ అయ్యావు కదా.
4: అవునయ్యా.
5: నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా, మంచి జీతం ఇప్పిస్తా. మీకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు నీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ బ్రతుకు బంగారు బాటగా మారుతుంది. ఏమంటావు?
4: అట్టాగేనయ్యా, మీరు చెప్పిన బాటలో తప్పక నడుస్తానయ్యా.
5: ఇక వెళ్ళండి. రాజేశ్వరి, కుమార్కి ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి పంపు.
0: అలాగేనండి.
4: వస్తామయ్యా.
0: వస్తామమ్మా. దండాలు.
5: అలాగే వెళ్ళండి.
2: లక్ష్మి, ఉదయాన్నే కొంచెం త్వరగారా.
0: అట్టగేనమ్మా.
6: అబ్బా, 11 అయింది, ఇక అన్నయ్య వస్తాడు.
1: పాపం, వాడికి విషయం చెప్పుంటే సంతోషించేవాడు కదండి.
6: ఏం విషయం అమ్మా, నాకు కూడా చెప్పలేదు.
5: నేనే చెప్పొద్దన్నాను రా. నీకు చెప్తే వెంటనే వాడికి ఫోన్ చేసి చెప్పేసేదాన్ని, అందుకే నీకు కూడా చెప్పలేదు.
6: నాన్న నాన్న, ప్లీజ్ నాన్న, ఆ విషయం ఏంటో నాకు చెప్పొచ్చు కదా.
5: సస్పెన్స్, వాడితో పాటే నువ్వు వినాలి.
6: అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వైనా చెప్పమ్మా.
1: నాన్న చెప్పారుగా, అన్నయ్య వచ్చేంత వరకు ఆగవే. అయినా నాన్న మాట కాదని నేను ఎప్పుడైనా ఏదైనా చేశానా?
6: హాయ్, మన ఇంటి ముందేదో ఆటో ఆగిందే. అయ్యా, అన్నయ్య వచ్చేసాడు. హాయ్ అన్నయ్య.
7: హాయ్ అశ్విని.
6: ఆ బ్యాగ్ ఇట్టి అన్నయ్య.
7: వద్దు వద్దు, ఉండని, నాకు పనుంది.
6: మంచినీళ్ళతేనా?
7: వద్దు, దాహంగా ఏం లేదు.
5: ప్రయాణం బాగా జరిగింది అరవింద్.
7: ఏం ప్రాబ్లం లేదు నాన్న, హ్యాపీగా జరిగింది.
1: ఏవైనా తిన్నావా అరవింద్?
7: తిన్నానమ్మా. అవును, ఇల్లంతా ఏంటి ఇలా ఘుమఘుమలాడిపోతుంది, ఏమిటి విషయం అమ్మా?
6: నువ్వు వస్తున్నావని అమ్మ రకరకాల వంటలు చేస్తుందిరా, నీకు ఇష్టమైన సేమియా పాయసం కూడా.
7: అలాగా అమ్మా, ఏంటి ఈవేళ స్పెషల్? నా బర్త్డే కాదు, ఇంకేంటమ్మా?
1: ఆ విషయం మీ నాన్న తర్వాత చెప్తారు లేరా?
7: అన్నట్టు మర్చిపోయా. అశ్విని, ఆ బ్యాగ్ ఇటు.
6: ఇదిగో
7: అమ్మా, ఇదిగో, ఇది నీకు.
6: ఏంటమ్మా అది, ఓపెన్ చేయి. పట్టు చీర
7: ఎలా ఉందమ్మా?
1: భలేగా ఉందిరా, నాకు నచ్చిన కలర్.
7: నానా, ఇది మీకు, ఓపెన్ చేసి చూడండి.
5: వండర్ఫుల్ టైటాన్ వాచ్, చాలా బాగుందిరా.
6: ఏంటన్నయ్యా, నాకేం తేలేదా?
7: నీకు తేకుండా ఉంటానా? కళ్ళు మూసుకో ఒకసారి.
6: మూసుకున్నా.
7: అలాగే ఉండు.
6: అబ్బా ఇంకెంతసేపు?
7: ఓకే ఓకే, 1 2 3 కళ్ళు తెరు.
6: ఏది, ఎక్కడుంది? ఏదన్నయ్యా?
7: అదిగో అమ్మ చేతిలో ఉంది చూడు.
6: హాయ్, చెవి జూకాలు చాలా బాగున్నాయన్నయ్యా. అవును, ఇవన్నీ కొనడానికి అంత డబ్బు నీకెక్కడిది?
7: అమ్మా నాన్న నాకు ఎప్పుడు ఇచ్చే పాకెట్ మనీ. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంతా సేవింగ్స్లో వేశా. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది.
1: అదేంట్రా, నువ్వు ఖర్చు పెట్టుకుంటావనిస్తే మా అందరికీ ఖర్చు పెట్టావు.
7: అమ్మా, నాకు కావలసిందంతా మీరే చూసుకుంటున్నారు, ఇంకా బయట నాకేం ఖర్చు ఉంటుంది? పైగా నాకే అలవాట్లు లేవు. మీ అందరికీ ఖర్చు పెడితే నాకు చాలా ఆనందం. అమ్మా నాన్న, మీ ఇద్దరికీ చెప్పని విషయం ఇంకోటి ఉంది.
1: ఏంట్రాది?
7: నా ఫ్రెండ్ ద్వారా అమెరికాలో నాకు 15 రోజుల క్రితమే ఉద్యోగం వచ్చింది. అవును, వాడు అక్కడే పనిచేస్తాడు, కానీ మా కుటుంబానికి దూరంగా నేను వెళ్ళను అన్నాను. సారీ నాన్న, ఈ విషయం మీకు చెప్పలేదు.
5: ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. ప్రతి కొడుకు నీలా బాధ్యతగా ఉంటే ప్రతి కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. ఇందాక అమ్మని అడిగావుగా ఈ హడావిడంతా ఏంటని. నీకు ఉద్యోగం వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది.
7: ఆ విషయం నాకు తెలుసు నాన్న. నాకు మెయిల్ కూడా వచ్చింది, వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. అందుకే ఇవన్నీ మీకు గిఫ్ట్గా ఇచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి అప్పుడు ఆ విషయం చెప్దాం అనుకున్నాను.
1: భలే ఉందిరా, నిన్ను సస్పెన్స్లో పెట్టి సర్ప్రైజ్ చేద్దామనుకుని మీ నాన్న, మా అందరినీ సస్పెన్స్లో పెట్టి సర్ప్రైజ్ చేద్దామనుకుని నువ్వు. తండ్రికి తగ్గ తనయుడు రా నువ్వు.
5: సరే అరవింద్, వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దాం.
7: అలాగే నాన్న.
5: కాసేపు విశ్రాంతి తీసుకుని షోరూమ్కి వెళ్ళి నీకు ఇష్టమైన కారు తెచ్చుకో.
1: వెళ్ళి తెచ్చుకోరా.
7: చాలా థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.
5: నాకు థ్యాంక్స్ ఎందుకురా, అది నా బాధ్యత. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాం.
7: ఇదిగో చిటికలో వచ్చేస్తా.
6: రే అన్నయ్య, అలాగని సగం స్నానం చేసి రాకు.
5: అమ్మా అశ్విని, అశ్విని.
6: ఆనానా, వస్తున్నా. ఏంటి నానా?
5: నా ఫోన్ అక్కడ ఛార్జింగ్ లో పెట్టాను, కొంచెం ఇలా ఇవ్వమ్మా, ఏదో ఫోన్ వస్తుంది.
6: అలాగే నానా. రవంకుల్ ఫోన్ నానా, ఛార్జింగ్ ఫుల్ అయింది. ఇదిగో నానా.
3: హలో రాకృష్ణ.
5: ఆ రవి చెప్పరా.
3: మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా.
5: అవును చెప్పు.
3: ఆ విషయం గుర్తుందా?
5: గుర్తుందిరా, చెప్పు.
3: ఆ విషయం మాట్లాడదామనే నీ దగ్గరకు వస్తున్నాను. ఇక్కడే ఉన్నాను, ఇప్పుడే వస్తున్నాను.
5: సరే రా. అమ్మా అశ్విని.
6: ఏంటి నానా?
5: రవంకులు వస్తున్నారు రా, లక్ష్మి చేత మా ఇద్దరికి కాస్త కాఫీ పంపించు.
6: అలాగే నానా.
5: అదిగో మాటల్లోనే వచ్చేసాడు. రారా రవి, రా కూర్చో. ఇదిగో ఈ నీళ్ళు తాగు. ఎరా, వెళ్ళిన పని అయిందా?
8: లేదురా, కాలేదు, మళ్ళీ వెళ్ళాలి.
5: సరే విషయానికి రా.
8: అదే రే కృష్ణ, మొన్న చెప్పాను కదా సంబంధం గురించి. ఆ అబ్బాయికి నెలకు 5 లక్షలు జీతం. అదేదో కంపెనీ, అమెరికాలో ఉద్యోగం. అమ్మాయి సుఖపడుతుంది అనుకుంటున్నాను, నువ్వేమంటావు?
5: మొన్నే చెప్పానుగా ఏదైనా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని.
8: ఏమోరా, మీ ఇద్దరి నిర్ణయం ఫైనల్ అని ఇంట్లో వాళ్ళ ఆర్డర్. ఇకపై నీ ఇష్టం, ముందు మా చెల్లెల్ని పిలు.
5: అలాగే
0: అయ్యా. కాఫీ

0: అక్కడ పెట్టు.
1: అటగేనయ్యా.
0: లక్ష్మి, అమ్మగారిని ఒకసారి రమ్మని నన్ను చెప్పు.
1: అటగేనయ్యా.
0: కాఫీ తీసుకోరా, చల్లారిపోతుంది.
2: ఓకే ఓకే.
3: ఏంటండి పిలిచారట? అన్నయ్య గారు నమస్కారం.
2: నమస్కారం అమ్మా, బాగున్నావా?

0: ఒక పక్క అమెరికా సంబంధమని ఆశగా ఉంది. మొన్న వీడికి చెప్తే బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోమన్నాడు.
1: అవునన్నయ్య గారు, ఆ రోజు ఈయన నాతో కూడా చెప్పారు. మేమిద్దరం ఆలోచించాం, ఎంత పెద్ద ఉద్యోగం అయినా మన బిడ్డ ఎక్కడో ఉంటుంది, ఎలా ఉందో ఏం చేస్తోందో మనకు తెలియదు. అదే ఇక్కడుంటే, అంటే ఈ ఊరని కాదు, మన దేశంలో ఎక్కడైనా సరే ఉందనుకోండి, మనం అనుకున్నప్పుడంతా వెళ్ళి చూడొచ్చు, కష్టసుఖాలు తెలుసుకోవచ్చు, మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది. మనం వార్తల్లో ఎన్ని చూడట్లేదన్నయ్య గారు, అమెరికా సంబంధం పేరిట ఎంతమంది అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయో.
2: అవునరా, రాజేశ్వర్ చెప్పింది అక్షరాల నిజం. అమెరికా సంబంధం పేరిట కోట్లు కట్నం లాగేస్తున్నారు. మన అమ్మాయి సుఖపడుతుందని ఆశపడి పెళ్లి చేసి చివరకు అమ్మాయి గొంతు కోసిన వాళ్ళు అవుతాం. అందుకని మా నిర్ణయం అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, ఈ సంబంధం వద్దురా.
0: అబ్బా, గుండెల్లోని భారాన్ని దించేశావు. ఈ విషయం ఇంటికెళ్ళి తనతో చెప్తే చాలా సంతోషపడుతుంది.
2: ఆగాగు, ఇంకో విషయం కూడా చెప్తా.
0: ఏంట్రా అది?
2: మా అరవింద్కి మంచి ఉద్యోగం వచ్చింది, జీతం 3 లక్షలు, మా కట్నం కూడా అక్కర్లేదు. కొన్ని రోజులు ఆగగలిగితే, మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతే ఏంటి, మనం వియ్యంకులు అవుదాం.
0: ఇది కల కాదు కదా, అభ్యంతరం అంటావేంట్రా, నాకు ఇంతటి భాగ్యమా?
2: ఒరే రవి, మనం ఏ నిర్ణయం తీసుకున్నా 10 సార్లు ఆలోచించి 100 సార్లు విచారించి అప్పుడు ఫైనల్ చేయాలి. మనం తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అది మనల్నే కాదు వేరే ఎవరిని బాధించేటట్టు ఉండకూడదు.
0: అరే రామకృష్ణ, ఇక నీ నిర్ణయమే ఫైనల్, నా కళ్ళు తెరిపించావు, ఇక నేను ఆగలేను. ఉండు, వెంటనే మీ చెల్లెలకి ఫోన్ చేసి చెప్తా. హలో హలో, అబ్బా ఇప్పుడే ఎవరితోనో మాట్లాడాలా ఈమె?
2: ఏం తొందర లేదురా, చూడు ఇంటికెళ్ళి నిదానంగా చెప్పు. ఉండు, మన ఇంట్లోంచి మంచి పకోడీ వాసన వస్తుంది, ముందు అవి బాగా లాగించేసి మళ్ళీ ఇంకో కాఫీ తాగి అప్పుడు వెళ్దుగాని.
0: భలే వాడివిరా. సరే అలాగే, కానీ ఈ ఆనంద సమయంలో నీ మాట నేనెందుకు కాదంటాను.
2: నీకు పకోడీ బాగా ఇష్టంగా.
3: మీరింతవరకు నిర్ణయం నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి బాలకామేశ్వరి, శ్రీ ఎన్ దీనబాంధవ, కుమారి వివి లక్ష్మి, శ్రీమతి ఉప్పల జ్యోతి, శ్రీ జే అనిల్ కుమార్, శ్రీ కందుకూరు శ్రీనివాస్ విఠల్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ నడిపూరి జయదేవ్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జే అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, ఇంకా విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వరుడు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923, ఎస్టీడీ కోడ్ 040. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడి మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఇంకో నెంబరు 2955-0923, ఎస్టీడీ కోడ్ 040.

చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట రక్షకుడు చిత్రం కోసం కెజేఎస్ దాస్ సాధనా సర్గం ఆలపించింది. గీతం రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు

ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు.

0: మీరింతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖప్రియ రాగం ఆదితాళం లఘుకాలం పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం శ్రీ జానకి శ్రీ రఘువర శ్రీరామ శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా మూగ మనసులు చిత్రానికి ఘంటశాల పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వింటారు.
2: ఈనాటి ఈ బంధం, ఏనాటి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు. బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం విందాం. గీతరచన ఆరుద్ర, సంగీతం ఘంటసాల.

ఇప్పుడు వినబోతున్న పాట పచ్చని కాపురం చిత్రం కోసం కేజేఎస్ దాస్ ఎస్ జానకి ఆలపించింది. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడే వినబోతున్న పాట భలే అమ్మాయిల చిత్రం కోసం పిబి శ్రీనివాస్, బి గోపాలం ఆలపించింది. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, హనుమంతరావు.

0: Secretary of the External Affairs Minister will travel to Ukraine, where he's scheduled to hold talks with his Ukrainian counterpart, Andrei Sibiha. And the International Cricket Council today moved the inaugural Women's Champions Trophy 2027 to India from Sri Lanka. The six-team event will be played in Mumbai and Vadodara from the 14th to the 28th of February. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: ప్రభాత ప్రసారంలో 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ మురళీధర శర్మ వెల్లికంటి. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీరామదాసు కీర్తనలు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, రైతు సేవలో మేఘదూత్ రైన్ అలారం మరియు చెరకులో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:00 సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు సిహెచ్ నరహరి. 7:15 ఉదయతరంగిణిలో ఆ రచయిత నేనే శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానిక, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటీస్ అంశం గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కేజీ విజయకృష్ణన్ గారి వీణావాద్యం. 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. 11:03 యువవాణి సంగీతం, బిఎస్వి సాయికుమార్ గాత్రం. 11:30 సుగం సంగీత్, శ్రీ భూపీందర్ సింగ్, శ్రీమతి మిథాలి సింగ్ గజల్స్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకంలో సాహిత్యంతో దోస్తి శీర్షికన విహారి గారి కథల సంపుటి పుస్తక సమీక్ష, సమీక్షకులు శ్రీమతి పి రాజశ్రీ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ, ఒగ్గు కథ చివరి భాగం వినిపిస్తున్నవారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, పప్పుధాన్యపు పంటలు రకాలు నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత భారత్, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాదు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:03 కరెంట్ అఫైర్స్, డిస్కషన్ ఆన్ వాటర్ పిట్స్. 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:12 దాటి 50 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి, నమస్తే, జై హింద్.

ముద్దు ముచ్చిక.

ఆవిడ తిండి

0: అట్లయినా ఇప్పుడే పోయి తోడు తెచ్చదనమ్మా.
1: నారాయణ, వీడు తాగేశాడే, ఇప్పుడు ఈ పోస్టులు ఎవరేస్తారు? నన్ను దన్నేస్తారే అక్కడ. ఒరే చంద్ర.
2: అయ్యా.
1: ఎవరయ్యా?
2: నేను లోపలికి రావచ్చా?
1: రావచ్చు. ఆడవాళ్ళు ఎవరు లేరు
2: సార్. ఈ వేషం నేను వేస్తానండి. నా మహోదయుడు సార్, చంద్రబింబం.
1: పోస్టులు వచ్చా?
2: బ్రహ్మాండంగా వచ్చు. సూర్యబాబు గారి తారశశాంకం 1000 నాటకాలు పైగా చూశాను సార్.
1: 1000?
0: చంద్ర, చంద్ర, చంద్ర, చంద్ర, చంద్ర,
3: ఎవరు ఎవరు ఎవరు నన్ను పిలిచినది?
4: అమ్మ బాబోయ్.

0: నువ్వు తెచ్చినట్టు ఆగవయ్యా ఆగు, అతనిది తప్పు లేదు, ఆగవయ్యా ఆగు.
1: గురువర్యా, నీకు నీ చదువునకు టాటా.
2: నీకు నాకు టాటా.
3: తారా తారా, నువ్వు వెళితే నాకు కూడబెట్టే దిక్కు కూడా లేదే.
2: నేనున్నానుగా,
3: నీకెందుకు నువ్వు పోయా?

కల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి మన దారికి మళ్ళిద్దా తలుగులేని సంపద.

సందమామందు నిన్నిడిసి కన్యదాన, నిన్నిడిసి కన్యదాన. ఉండలేని ఇంక నేను దొండ పండు.

అమ్మా, ఈ కిష్టయ్య చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన 114 భువనాలను చూపించాడు కదమ్మా. అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే కాని నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లి?

0: అయ్యో పిచ్చి తమ్ముడు, అందమైన ఆడపిల్లలు అంతగా నీ మీద విరగబడుతూ ఉంటే అవకాశం చారవిడుచుకుంటావా? వెళ్ళు, ఆనందం అనుభవించు.
1: తప్పు తప్పు, పరాస్త్రీ తల్లితో సమానం.

డబ్బు డబ్బు, ఈ డబ్బు కోసమే గాను బయలుదేరా. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. త్వరపడ, చేతికి దొరికింది దక్కించుకో, మూట తీసుకుని పారిపో.

అధిక సంతతి వలన అందాలు చెడునని ఎన్నెన్నో బదవలు పడతారయా. మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి అష్ట కష్ట

0: ఏం బావా,
1: భలే మజాగా ఉందిరా.
0: నాకు అంతే.
1: ఓ మంచి సంగతి చెప్తా విను. ఆ రోజుల్లో మన మంచి యమస్పిడిగా ఉన్న రోజులు అనమాట. ఎదురింటి కిటికీలు ఒక చిన్నది నన్ను చూసి ఒకనాడు కన్ను కొట్టింది. మసక మసక చీకట్లో
0: చీకట్లో
1: మా ఇంటికి రమ్మంది.
0: వెళ్ళిపోయావా?
1: ముసి ముసి ముసి నవ్వులతో ఉసి గొల్పింది.
0: అబ్బా
1: కసి కసిగా చూసింది రాగిలింత కోరిందిరా. కళ్ళ తీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని మా పదేళ్లకు వచ్చింది. టాపు వేసిపోయిందిరా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే.
0: ఎవరు బావా ఎవరు?

0: మరి నాకు స్టోరీ ఉంది చెప్పనా?
1: చెప్పరా?
0: ఏంటే మంచి లవ్ స్టోరీ. ఒంటి పూస తేలంటి ఒక చిన్నది, వరసేలే సరసమాడడం వన్నది, అబ్బా అర్ధరాత్రి అవుతున్నా.

0: ఎవరు
1: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే
0: ఎవర్రా ఎవరు
1: నీ కూతురు బావా నీ కూతురు.